ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 17వ తేదీ, గురువారం. సమయం 5:53:52. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. ఈ ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజని సంప్రదాయ కీర్తనలు. 6:35 పొలం పనులు. ప్రస్తుత పంటలలో ఎల్ నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ. కరీంనగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ హెచ్ సంపత్కుమార్. 7:15 ఉదయ్ తరంగిణి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన పాముకాటు జాగ్రత్తలు అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. డి శేషాచార్య గారి గాత్రం.

9 గంటలకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:03కు పెళ్ళైపోయింది నాటిక, హైదరాబాద్లోని శ్రీ సర్వేశ్వర నాట్యమండల సమర్పణ. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 11:03కు యువవాణి సంగీత కార్యక్రమం, కె చిత్రావాణి గారి వయలిన్ వాద్యం. 11:30కు సుగం సంగీత్, శ్రీమతి సంగీతా మిత్రా మజుందార్ గారి గజల్స్. 12:10కు యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

1:20 వనితా లోకం సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయం. పరిచయకర్త శ్రీమతి అనురాధ తీర్థాల. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం.

ఇక సాయంత్రం వార్తల అనంతరం 5:03 జానపద సంగీత కార్యక్రమం శ్రీమతి అరేపల్లి కౌసల్య బృందం వారి జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోనిన్, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ పెథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యారాణి గారు శ్రోతలు రైతుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. 7:45 వికసి

కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీద సాదనం ఆతూన ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభం సంగృభాయ మహాహస్తీ దక్షిణేన విద్మాహిత్వా ఆతు వికూర్మిం తు విదేష్ణం తు వీమఘం.

ప్రస్తోషదుపగాసి షట్స్రవత్సామగీయమానం అభిరాధసాజుగురతు ఆనో భరదక్షిణేనాభిసవ్యేన ప్రమృష ఇంద్రమానో వసోర్నిర్భాకు ఉపక్రమస్వాభరధృషతాధృష్ణో జనానాం అదాశూష్టస్య వేదః ఇంద్రయ ఉనుతే అస్తి వాజో విప్రేభిః సనిత్వః అస్మాభిస్సుతం సనుహి సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వశైశ్చ మక్షూజరంతే నిషుసీద గణపతి గణేషు త్వా మాహుర్విప్రథమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవం చిత్రమర్చ అభిఖ్యానో మఘవన్నాథమానాన్ సఖే బోధివసుపతే సఖీనాం రణం కృధిరణకృత్ సద్యశుష్మా భక్తే చిదాభజారాగే అస్మాన్ గణానాంత్వా గణపదిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జిగేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నూతిభిః సీదసాదనం ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం

0: గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఓం శాంతి శాంతి శాంతిః. ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని గణపతి సూక్తం అంటారు. దీన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి సకల విధమైన శుభాలన్నీ కలుగుతాయి. ఏ పనైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది. స్వస్తి.
1: ఇంతవరకు శ్రీ హర్ష ఆచార్యుల వారి వేద పఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని సంప్రదాయ కీర్తనలు వింటారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి అంజయ్య. ప్రధాన శాస్త్రవేత్తగా అఖిల భారత కలుపు యాజమాన్య పరిశోధన విభాగంలో రాజేంద్రనగర్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్టయితే ఎల్నినో పరిస్థితులు అనేది బాగా మనం వినడం జరుగుతుంది. ప్రసార మాధ్యమాల్లో ఎల్నినో ఎల్నినో అనే ప్రభావం గురించి రైతు సోదరులు వినడం జరుగుతుంది. అసలు ఎల్నినో పరిస్థితులు అనగా ఏంటి అంటే, మనకు మధ్యధర సముద్రంలో నీటి యొక్క ఉష్ణోగ్రత అంటే నీరు వేడెక్కడం వల్ల, వర్షంలో వాతావరణంలో కలిగే మార్పుల వల్ల అధిక వర్షాలు కానీ, లేదా వర్షపాతం లేకుండా ఉండడం కానీ, లేదా ఒకేసారి ఎక్కువ వర్షపాతం పడి వర్షానికి మరొక వర్షానికి మధ్య ఎక్కువ బెట్ట పరిస్థితులు ఏర్పడడం కానీ గమనించడం జరుగుతుంది. రైతు సోదరులందరూ ఈ గత ఖరీఫ్లో చూస్తూనే ఉన్నారు, అనగా ఈ వర్షాకాలంలో చూస్తూనే ఉన్నారు. సాధారణంగా గత సంవత్సరంతో పోలిస్తే వర్షాలు చాలా ప్రాంతాల్లో తక్కువగా నమోదు కావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల కూడా నష్టం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎల్నినో పరిస్థితుల్ని మనం వరి పంటలో వరి సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా పంటని కాపాడుకునే అంశాన్ని చూసుకున్నట్టయితే వరి సాగులో నీరు పోషక వినియోగ సామర్థ్యం పెంచడానికి అత్యంత కీలకమైన అంశం. ఈ నీటి లభ్యత రైతులు అంచనా వేసుకొని ఆ విధంగా నాట్లు వేశారు. అదేవిధంగా ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది పంట, నెల నుంచి 2 నెలల వయసులో ఉంది. ఈ పంటలో ఈ ఎల్నినో పరిస్థితి వల్ల పుష్పించే గింజ నిండుకునే దశల్లో ఉన్నట్టయితే, అనగా అధిక వేడి, బెట్ట పరిస్థితులు, వర్షాలు సకాలంలో ఉండకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే 1% పొటాషియం నైట్రేట్ అనగా 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల పంట ఒత్తిడికి గురవ్వకుండా ఎంజైమ్ల క్రియాశీలకంగా మెరుగుపడి దిగుబడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో నత్రజని ఎరువును ఒకేసారి వేయకుండా సిఫారసు చేసిన మొత్తం అనగా 50 కిలోల నత్రజన్ని 1 ఎకరానికి 3 లేదా 4 విడతలుగా విభజించుకొని విడతల వారీగా వేసినట్టయితే పంటకు నత్రజని యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి అదేవిధంగా పిలకల సంఖ్య, గింజల సంఖ్య, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఎల్నినో పరిస్థితుల్లో వరి దిగుబడి స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి

0: అదేవిధంగా ముడత, ఆకుముడత, ఈ కాండం తొలిచే పురుగు, అదేవిధంగా ప్లాంట్ బ్రౌన్ ప్లాంట్ హాపర్ అంటాం, అంటే దోమ ఉధృతి, అదేవిధంగా బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్, ఇలాంటి పురుగులు తెగుళ్ళ యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ యొక్క పురుగులు అదేవిధంగా తెగుళ్ళ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవకాశం ఉంది. ఈ తేమ ఒత్తిడి ఉన్నప్పుడు, మనము బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కల్లోని ఒత్తిడి తగ్గించడానికి పిచికారీ చేయాల్సిన రసాయనాలని చూసుకున్నట్టయితే, తొలి దశలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు లీటర్ నీటికి 5 నుంచి 7 గ్రాముల చొప్పున 3 పందెములు మన ఎరువును 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే, మొక్క ప్రారంభ పెరుగుదలకు కావలసిన నత్రజని, భాస్వరము, పొటాష్ అందుబాటులోకి వస్తాయి. తీవ్రమైన బెట్ట వేడి పరిస్థితులు గనక గమనించినట్టయితే 1 నుండి 1.5% పొటాషియం నైట్రేట్ లేదా 13:0:45 మల్టీకే అంటాం ఆకులపై పిచికారీ చేసుకోవాలి, లేదా 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల దీని పనితీరు కానీ ప్రయోజనం ఎలా ఉంటుందంటే, ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా నియంత్రణ బాగుండి ట్రాన్స్పిరేషన్ తగ్గుతుంది, కాయ పరిమాణం పెరుగుతుంది వేరే వివిధ పంటల్లో అయితే. అదేవిధంగా ఈ పత్తి పంటను కనుక మనం తీసుకున్నట్టయితే, ఈ ఎల్నినో పరిస్థితుల్లో తేమ ఒత్తిడి అధికంగా ఉండి ఉష్ణోగ్రతల కారణంగా కిరణజన సంయోగ క్రియ తగ్గడం వల్ల పూత కాత రాలడం జరుగుతుంది. కావున 20 నుంచి 40% వరకు మనం వీటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దానికి గాను తేమ ఒత్తిడి తగ్గించి పుష్పాలు పత్తికాయ రాలడాన్ని నివారించడానికి ఈ దశలో మనం 1% పొటాషియం నైట్రేట్ లేదా 2% యూరియా ద్రావణం లేదా 1% మెగ్నీషియం సల్ఫేట్ లేదా 1% యూరియాను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకులు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిగి కాయల సైజు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అధిక వేడి, తెల్లదోమ ఇట్లాంటి వాటిని మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి పంటలో ఈ బెట్ట పరిస్థితుల వల్ల మనకు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కావున వీటి నివారణకు జిగురు పూసిన అట్టలు, పసుపు రంగు అట్టలు మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఇదొక నియంత్రణ పద్ధతి. ఎప్పుడైతే ఈ యొక్క పురుగుల ఉధృతి అధికంగా ఉంటుందో, నష్టపరిమితి స్థాయి మించి ఉన్నట్టయితే వాటిని క్రిమి సంహారకాల ద్వారా మనం ఎసిఫేట్ కానీ, ఎసిటామిప్రిడ్ కానీ, లేదంటే ఈ క్లోరోఫైరిఫాస్ ఇలాంటి వాటి ద్వారా మనం ఇది నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి బెట్ట పరిస్థితుల్లో పోషకాలు అందకపోవడం ఒక సమస్య అయితే, ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి సమగ్ర సస్యరక్షణ, సమగ్ర వ్యాధి నివారణ పద్ధతుల్ని, అనగా ముఖ్యంగా చెప్పాలంటే సమగ్ర పంట నివారణ అంశాలని చూసుకొని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే, ఈ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా మనం వరి కానీ పత్తి పంటలో కానీ తట్టుకొని మంచి దిగుబడిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. కావున మనం ఈ పసుపు లేదా జిగురు అట్టల్ని రసం పీల్చే పురుగుల కోసం, అదేవిధంగా వేరు కొన్నిసార్లు పత్తిలో ఏమవుతుందంటే, ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రాట్ అనేది రావడం జరుగుతుంది. వాటిని నివారించుకోవడానికి వాటిని కావాల్సిన మందుల్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం మరొక పంట, మరొక ముఖ్యమైన పంట మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లాల్లో వేసేది సోయాబీన్ పంట. ఈ తెలంగాణలో ప్రస్తుతం ఈ పంట శాకీయ పెరుగుదల దశ నుండి పుష్పించే దశ, కాయలు ఏర్పడే దశలో ఉంది. సో ఈ యొక్క పంటలో కూడా బెట్ట పరిస్థితులు కానీ లేదా తేమ కొరత ఏర్పడినట్టయితే వేరు వ్యవస్థ యొక్క క్రియాశీలత తగ్గి మనకు దిగుబడి మీద ప్రమాదం ఉంటుంది. కావున పుష్పించే దశలో, ప్రారంభ దశలో కానీ లేదా కాయ ఏర్పడే దశలో ఉన్నప్పుడు బెట్ట పరిస్థితులు ఉన్నట్టయితే 2% డిఏపి అనగా లీటర్ నీటికి 20 గ్రాములు లేదా 1% పొటాషియం నైట్రేట్ అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ని కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనము పూత కాయ రాలకుండా దీన్ని మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు ప్రస్తుత పంటల

0: హలో, ఎల్ నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందించిన వివరాలు విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఇది ఈనాటి పొలం పనులు కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ

0: పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో వదిలిస్తే సూపర్ హిట్ అవుతుంది.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎం జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
5: తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతో పాటు ఉపరితల ఆవర్తన

కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: बाह्य पश्चिम बंगाल केरलम तमिलनाडु प्रदेशेषु पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च प्रचंड वृष्टिः भविष्यति इति पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायं सार्धसप्तवादने दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे श्रृंखलायाः तृतीयान्तिमायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिल्ला समाचार लेख ఈనాటి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనలో మండలంలో నాలుగు గ్రామాల చొప్పున రెండు మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందిస్తామన్నారు. చెక్డ్యాం నిర్మాణానికి కృషి చేస్తామని, గతంలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూముల అంశంపై రైతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దిగువ మానేరు జలాశయం వద్ద చేప పిల్లల పెంపక కేంద్రం స్థలంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మర్రెల్ పేరిట ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2.5 కోట్ల రూపాయలతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు జిల్లా మత్స్యశాఖాధికారి విజయభారతి తెలిపారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని బీమా కార్యాలయాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తీజ్ పండుగ గిరిజనులు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రం 11వ డివిజన్లో జరిగిన తీజ్ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భూభారతి రీసర్వే పురోగతి, గ్రామాల వారీగా జరుగుతున్న పనులు, సర్వేను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం 70 గ్రామాలను ఎంపిక చేసిందని, ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా మరో 15 గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ముందుగానే సమాచారం అందించి వారిని ప్రక్రియలో భాగస్వాములను చేయాలని రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహీపాల్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ 9న అర్ధరాత్రి సమిట్ క్యాంపు నుండి బయలుదేరిన ఆయన ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ సముద్ర మట్టానికి 5,819 మీటర్ల ఎత్తులో ఉన్న రుద్రగైర పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అక్కడ సే నో టు డ్రగ్స్ బ్యానర్ ను ప్రదర్శించారు. టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి జిల్లాలోని 220 కెవీ సబ్స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత, నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ నుండి ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అనసూయ సీతక్క నుంచి గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగరావు ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన దేశాభివృద్ది ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యకులు సాయిని మల్లేశం తెలిపారు. ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న 13వ ఐఫాట్ ఇండియా 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరిగిన 17వ రాష్టస్థాయి సబ్ జూనియర్ బాలికల యోగా కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. రాష్టంలోని

0: 23 జిల్లాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ఆల్ఫోర్స్ సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనపరిచి వరుసగా 17వ సారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం విశేషం.
1: ఇంతవరకు శ్రీ హెచ్ సంపత్ కుమార్ అందించిన కరీంనగర్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడనగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల

0: కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుంది.

0: వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన మనవడితో కలిసి పాత పెట్టెన తెరిచాడు. అందులో పాత కాగితాలు, కొన్ని నలుపు తెలుపు ఛాయాచిత్రాలు, ఒక చిన్న జాతీయ జెండా ఉన్నాయి. "తాతయ్య, ఇవన్నీ ఎందుకు దాచుకున్నావు?" అని మనవడు అడిగాడు. వృద్ధుడు కొద్దిసేపు ఆలోచించి, "ఇవి కేవలం పాత కాగితాలు కావునాయన. మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, చదువుకుంటున్నాం, మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్నాం. ఆ హక్కుల వెనుక ఉన్న చరిత్రకు ఇవి గుర్తులు" అన్నాడు. మనవడికి ఇంకా అర్థం కాలేదు. "అయితే మనకు స్వాతంత్ర్యం 1947లోనే వచ్చింది కదా తాతయ్య?" అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో, "భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు ఆ మార్పు వెంటనే రాలేదు. మరో సంవత్సరంపాటు సాగిన ఒక చరిత్రకు పరిణామం తర్వాత 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది" అన్నాడు. ఆ మాటలోనే మన ఈరోజు అంశం యొక్క చరిత్ర దాగి ఉంది.

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈరోజును కొందరు తెలంగాణ విమోచనా దినోత్సవంగా, మరికొందరు హైదరాబాద్ విమోచనా దినోత్సవం, విలీన దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం లేదా ప్రజాపాలనా దినోత్సవం వంటి పేర్లతో గుర్తు చేసుకుంటారు. పేర్ల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ 1948 సెప్టెంబర్ 17 జరిగిన చారిత్రక పరిణామం, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లోకి చేరడం అందరికీ తెలిసిన చరిత్ర.

చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. 1947 ఆగస్ట్ 15, భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. కానీ అప్పటి భారతదేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి. అప్పటి హైదరాబాద్ సంస్థానానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలకుడు. ఆ సంస్థానంలో నేటి తెలంగాణ ప్రాంతంతో పాటు ప్రస్తుత మహారాష్ట్రలోని మరాఠ్వాడా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. భారతదేశం స్వతంత్రమైన తర్వాత హైదరాబాద్ సంస్థానం భవిష్యత్తు

గురించి చర్చలు జరిగాయి. అయితే ప్రజల్లో ఒక వర్గం భారత యూనియన్లో చేరాలని కోరుకుంది. రాజకీయ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు బలపడ్డాయి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, వందేమాతరం ఉద్యమం, రైతాంగ పోరాటాలు, సామాజిక ఉద్యమాలు, వివిధ రూపాల్లో ప్రజల ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ, సామాజిక అసమానతలు, నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు జరిగాయి. తెలంగాణ విద్యా పాఠ్యాంశాల్లోనూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన విషయాన్ని చారిత్రకంగా నమోదు చేశారు. ఈ కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం రాజులు, సైన్యాలు, నాయకుల చరిత్ర కాదు. ఇది సాధారణ ప్రజల చరిత్ర కూడా. రైతు చరిత్ర, ఒక కూలీ చరిత్ర, విద్యార్థి చరిత్ర, రచయిత చరిత్ర, పాట పాడిన కళాకారుని చరిత్ర, తమ హక్కుల కోసం నిలబడిన సామాన్య ప్రజల చరిత్ర.

ఆ కాలంలో తెలంగాణలో ప్రజా ఉద్యమాలకు ఎన్నో రూపాలు కనిపించాయి. కవులు తమ పద్యాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. రచయితలు తమ రచనల ద్వారా ప్రశ్నించారు. విద్యార్థులు తమ గొంతును వినిపించారు. రైతులు తమ సమస్యలపై పోరాటం చేశారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న అనేక మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. 1948 సెప్టెంబర్ 13 భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యను ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ పోలో అనే పేరు పెట్టారు. కొన్ని రోజులపాటు జరిగిన సైనిక చరిత్ర అనంతరం సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్ర సైనిక బలగాలు లొంగిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం ద్వారా భారతదేశ రాజకీయ ఏకీకరణ ప్రక్రియలో మరో ముఖ్యమైన అధ్యాయం మొదలైంది.

అయితే ఈ చరిత్రను చేపట్టేటప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఆ కాలంలో జరిగిన హింస, ప్రాణనష్టం, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు కూడా చరిత్రలో భాగమే. అందుకే విమోచన దినోత్సవం అంటే కేవలం ఒక విజయాన్ని గుర్తు చేసుకునే రోజు కాదు. ఇది ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునే రోజు, ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకునే రోజు, స్వేచ్ఛా విలువలను అర్థం చేసుకునే రోజు, చరిత్ర మనకు ఏం చెబుతోందో తెలుసుకునే రోజు.

మరి నేటి తరానికి ఈరోజు ఎందుకు అవసరం? అంటే ఈరోజు మన పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాలకు వెళ్తున్నారు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న సమాచారాన్నైనా క్షణాల్లో తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. వారికి ఇవన్నీ సహజంగా అనిపించవచ్చు, కానీ ఈ హక్కులు, ఈ వ్యవస్థలు, ఈ స్వేచ్ఛ ఎలా వచ్చాయో తెలుసుకోవటం అవసరం. అందుకే చరిత్రను పాఠ్యపుస్తకంలోకి ఒక అధ్యాయంగా కాకుండా మన జీవితాన్ని అర్థం చేసుకునే అద్దంగా చూడాలి.

సెప్టెంబర్ 17 మనకు అదే గుర్తు చేస్తుంది. భిన్న పేర్లు, ఒక చారిత్రక రోజు. ఈ రోజును ఏ పేరుతో పిలవాలి అనే విషయంలో తెలంగాణలో కాలానుగుణంగా భిన్నమైన ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి సెప్టెంబర్ 17 హైదరాబాద్ లిబరేషన్ డేగా అధికారికంగా నిర్వహిస్తోంది. 2024 తెలంగాణ ప్రభుత్వం ఈ రోజును ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించింది. అంతకుముందు నేషనల్ ఇంటిగ్రేషన్ డే అనే పేరుతో కూడా నిర్వహణ జరిగింది.

ఈ భిన్న పేర్లను గుర్తు చేసుకోవడం ద్వారా మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. చరిత్రను చూసే కోణాలు వేర్వేరుగా ఉండవచ్చు, కానీ చరిత్రను తెలుసుకోవటం మాత్రం అందరికీ అవసరం. భిన్న అభిప్రాయాలు ఉన్నా వాస్తవాలను తెలుసుకోవటం, మృతుల త్యాగాలను గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం, భవిష్యత్ తరాలకు చరిత్రను నిజాయితీగా అందించడం, ఇవే మన బాధ్యతలు.

ఒకరోజు వస్తుంది, మన పిల్లలు చరిత్రను కేవలం పరీక్షల కోసం చదవకుండా దాని విలువలను అర్థం చేసుకునే రోజు వస్తుంది. గతంలో జరిగిన విభేదాలను ద్వేషంగా మోసుకెళ్లకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకుని సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా సమానత్వంతో పరస్పర గౌరవంతో నిర్మించే రోజు వస్తుంది. చరిత్ర మనల్ని విడదీయడానికి కాదు, మన భవిష్యత్తును మరింత బాధ్యతగా నిర్మించడానికి మార్గం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవం మనకు అందించే గొప్ప సందేశం ఇదే. స్వేచ్ఛను సాధించిన తరాలను స్మరించుకుందాం, స్వేచ్ఛ విలువలను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం, భవిష్యత్ తరాలకు మరింత సమానమైన, మరింత స్వేచ్ఛాయుతమైన సమాజాన్ని అందిద్దాం. చరిత్రలో ఒక సెప్టెంబర్ 17 గతాన్ని మార్చింది. మన చేతుల్లో ఉన్న ప్రతిరోజు రేపటి చరిత్రను మార్చగలదు.

0: మీరింతవరకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: ఉదయ తరంగిణి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన పాము కాటు జాగ్రత్తలు. పశు వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో పాముకాటు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వెటర్నరీ డాక్టర్ సర్జన్ డాక్టర్ కె వెంకట జాదవ్ గారు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం.
0: ఇటు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ తరచుగా మనము ఈ పాముకాటు బారిన పడ్డారు అన్న మాట వింటూ ఉంటాము. ముఖ్యంగా ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళకి కనబడకుండా పాము కరిచిందని, దానివల్ల మృతి చెందాడని కూడా వింటుంటాం. మానవాళికి మొదటి నుంచి కూడా ఈ పాములన్నా చీకటన్నా భయం, కాబట్టి అది తాడును తగిలినా పామే అనే భావనలో ఉంటారు. కాబట్టి ఈ రజసర్ప భ్రాంతి అని ఒక పదం వాడుతుంటారు, అంటే తాడును తగిలి పాము అనుకునే భ్రావన. ఈ పాము అంటూ కరిస్తే చాలా మటుకు అంటుంటారు మోస్ట్ ఆఫ్ ద స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్ అని. భయంతోనే మనిషి ఆరోగ్యం పాడు చేసుకొని ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్ అవుతుందంటారు. వాస్తవానికి పాము కాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి.
1: జనరల్గా రీసెంట్గానే నాగుల పంచమి కొంతమంది స్టేటస్లు ఇన్స్టాలలో చూస్తున్నాము. ఓన్లీ ఇది ఒక్కరోజే పూజించొద్దు, మిగతా రోజులు కూడా పూజించాలి అని. దాని నిజం అండి అది. సో ఎందుకంటే పాము నీకు నాగుల పంచమి రోజు భయం లేనప్పుడు మిగతా రోజుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే భయపడి దాన్ని అటాక్ చేయాలని చూస్తారో జనరల్గా మీరు పరిగెడతారు. సో ద నేచర్ ఆఫ్ ఎనీ యానిమల్, ఇఫ్ యూ సీ ద ఓ టైగర్ ఓ లయన్ ఓ సింహం నీ ముందున్న, సో నువ్వు ధైర్యంగా నిలబడితే అది నేను ఏమనదు. సో వెన్ యు ఆర్ మూవింగ్ అండ్ మీరు మీ కదలికలు కానీ మీ యాక్షన్స్ కానీ ఆ భయంతో చేసే కదలికల్లోనే అవి కూడా అరే సంథింగ్ నాకు కూడా ఏదో జరిగేలాగా ఉంది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అటాక్ చేస్తాయి. సో అలాగా పాము
0: కానీ వాటి ఆత్మరక్షణ కోసమే అటాక్ చేస్తే కానీ అదే పనిగా వచ్చి కరవడం అంటూ
1: ఉండదు. జనరల్గా అది అందరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎనీ యానిమల్ చూసినప్పుడు షుడ్ నాట్ అఫ్రైడ్. సరే సడన్గా కనిపించింది, సో ఒక నిమిషం ఆగి చూసి అరే ఏంటి అది అలా వెళ్తూ ఉంటుంది, సో లెట్ దెమ్ గో, అలా వదిలేస్తే జనరల్గా మీ దగ్గరికి రావు. సో ఒక్కొక్కసారి మీరు పరిగెత్తినా లేకుండా మీరు అటాక్ చేసినా డెఫినెట్గా వాటి మీరు ఎలాగైతే రక్షణ కోసం ఏదో యాక్టివిటీ చేస్తున్నారో అది కూడా దే విల్ అటాక్ యూ. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నాన్ పాయిజనస్ పాయిజనస్ రెండు రెండు ఉంటాయి. సో ఈ నాన్ పాయిజనస్ అనేది ఆల్వేస్ మనకు ఇబ్బంది ఉండదు. సో పాయిజనస్లోనే మనకు కొంత ఆ కూరల ద్వారా విషము, వాటి సెలైవరీ గ్లాండ్స్, మనకి ఎట్లయితే సెలైవా ప్రొడ్యూస్ అవుతుందో వాటికి కూడా సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అక్కడ మనకు విషగ్రంథులు ఉంటాయి. ఆ విషగ్రంథుల నుంచి విషం వచ్చినప్పుడు అది పాయిజనస్ డాగ్, సారీ పాయిజనస్ పాము అయితేనే. సో పాయిజనస్ పాము ఒకవేళ కరిచింది, సో మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా భయపడిపోయి హార్ట్ అటాక్లు తీసుకురా భయపడిపోవడం కన్నా కొంచెం ఈ బ్లడ్ ఫ్లో కదా జనరల్గా వెళ్ళేది, సో అప్పుడు టార్నికేట్ కట్టుకుంటే తాడు కట్టడం ద్వారా
0: గాయమైన పైభాగానికి అంటే రక్త ప్రసరణ పైకి పోకుండా ఒక తాడు కట్టడం ఉత్తమం.
1: దానివల్ల కొంత బ్లడ్ అనేది కొంచెం ఫ్లో అనేది తగ్గుతుంది. కొంచెం జాగ్రత్తగా వెంటనే మీకు ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఇమ్మీడియట్గా మంచి ఒక సోప్ తీసుకొని బాగా అండర్ వాటర్ టాప్ కింద కానీ ఫ్లోయింగ్ వాటర్ ఉండాలి, బాగా రుద్దుతూ ఉండాలి. కనీసం ఒక 15-20 నిమిషాలు రుద్దుతూ ఉంటే ఆ నురుగతో పాటు ఆ ఫ్లోతో పాటు

0: మీకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాయిజన్ వెళ్ళిపోతుంది. ఇది వెంటనే చేయాల్సిన పని, అంటే నీకు 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా టైం ఉండదు, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనో మినిట్స్లోనో యూ షుడ్ యాక్ట్. సో ఇది కాకుండా జనరల్గా ఏ పాయిజన్ ఏ పాము కరిచిందో దాన్ని వీలైతే గుర్తుంటే యూ కెన్ డాక్టర్కి చెప్పొచ్చు, లేదంటే వీలైతే మీకు అంత టైం ఉన్నా పక్క వాళ్ళైనా ఒక ఫోటో తీసుకుని జనరల్గా డాక్టర్స్కి ఇది నిజంగా కట్లపామా, తాచుపామా, నాగుపామా, దీంట్లో పాయిజనస్లో కూడా హీమోలైటిక్ అంటాం, న్యూరోలైటిక్ అంటాం, కొన్నేమో మన రక్తాన్ని మొత్తం పగలగొట్టేసి లోపల హీమోలైసిస్ జరుగుతానని, మొత్తం రక్తం అంతా కొంచెం డ్యామేజ్ అవుతూ కొంతమంది చనిపోతారు. అది కాకుండా కొంతమంది న్యూరలాజికల్ సిస్టమ్ అంటే ఒకసారి పాయ కుట్టగానే అది సేమ్ లైక్ రేబీస్ ఎలాగైతే ఉందో అలాగే బ్రెయిన్కి రీచ్ అయ్యి న్యూరలాజికల్ సిమ్టమ్స్తో చనిపోవడం జరుగుతుంది. సో ఈ రెండు కేసుల్లో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సంపాదిస్తే ఖచ్చితంగా యాంటీవీనమ్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. సో యాంటీవీనమ్ డ్రగ్ తీసుకుంటే మోస్ట్లీ ఎలాంటి పాయిజన్ అయినా సరే ఇట్ విల్ కౌంటర్ అటాక్. సో మనకు స్టేబిలైజ్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏదైనా న్యూరలాజికల్ సిమ్టమ్స్ కానీ బ్లడ్ లైసిస్ కానీ ఇంకేదైనా జరిగినప్పుడు షుడ్ అడ్మిట్ వాళ్ళు, దానికి సంబంధించిన బ్లడ్ తగ్గితే బ్లడ్ ఎక్కియడమా, ఒక టీటీ ఇంజెక్షన్ ఇవ్వడమా, దానివల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానికి యాంటీబయాటిక్స్ పెట్టడము, పెయిన్ కానీ వీటన్నీ దే విల్ టేక్ కేర్. కొంత పీరియడ్ మనం హాస్పిటలైజేషన్ అవుతే మనం టెన్షన్ అనేది పడకుంటే చాలా వరకు మీకు పాము కాటులో మరణాలు తక్కువగానే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనిషి ఆందోళన గురి కావడము, భయానికి గురి కావడం వల్లనే ఎక్కువ శాతం మంది చనిపోవడం జరుగుతుంది.
1: అంటే మీరు అన్నట్టుగా సాధ్యమైనంత తొందరగా ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే యాంటీవినమ్ ఇంజెక్షన్ ఇస్తే స్టెబిలైజ్ అవుతారు, అంటే ఆ భయం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత కావలసిన పరీక్షలు చేసి ఏ రకమైన డ్యామేజ్ జరుగుతుందో గమనించి అవసరాన్ని బట్టి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యవంతం చేసే అవకాశం ఉందంటారు. అలా కాకుండా ఈ మధ్యలో వింటుంటాను డాక్టర్ గారు, ఇప్పటికీ కొందరు ఉన్నారు పాము గరిచిందంటే మంత్రం వేయడము, లేదంటే పాము గరిచిందంటే ఏదో వేపాకుతో ఇలా తుడిస్తే పోతుందను ఇలా అంటుంటారు, ఇది ఎంతవరకు నిజము?
0: సరే, అదన్నీ మన నమ్మకాల మీద. మేబీ నాన్ పాయిజనస్ కేసెస్లో ఇట్ విల్ వర్కౌట్ అనుకుంటా. దాంట్లో ఒక
1: మంత్రం విషయం ఉంటుంది కాబట్టి ఆ భావనతో తగ్గిపోయిందనే భావనలో ఉంటుంది కాబట్టి ఆలస్యం అమృతం విషయం అన్నట్టు ఆల్రెడీ విషం వచ్చేసింది, ఇంకా ఆలస్యం చేస్తే అది పూర్తిగా మన ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం అనేది అన్నిటికంటే
0: ఉత్తమం.
1: డాక్టర్ గారు, ఈ పాము గరిచిన తర్వాత చాలామంది అంటుంటారు కుక్క గరిచినప్పుడు బెల్లం తినొద్దు, ఈ కూర తినొద్దు, ఆ కూర తినొద్దు అని ప్రత్యేకం చెప్తుంటారు. అలాగే పాము కాటు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా, యాంటీవినమ్ డోట్ తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: సో జనరల్గా ఏంటంటే మనిషి బాడీ వీక్ అయినప్పుడే మనకు కొంచెం బాగా ప్రోటీన్ కానీ వైటమిన్స్ కానీ ఇవన్నీ అవసరం ఉంటుందండి. జనరల్గా అదంతా ఒక అన్సైంటిఫికల్ లేనిది. మంచి ఫుడ్ తీసుకోవడం అనేది ఉత్తమం అండి. ఎప్పుడైనా నీ బాడీ వీక్ అయినా, ఇదని కాదు ఏ డిసీజ్ వచ్చినా, ఏదైనా రోగం వచ్చినప్పుడైనా, ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ టేక్ గుడ్ ప్రోటీన్ డైట్ అనేది. కొంత వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి తీసుకోవడం వల్ల, జనరల్గా మేజర్గా వైటమిన్ సి ఉన్నాయి సిట్రస్ కానీ. సో ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ రప్చర్, సెల్ రీగ్రోత్ అవ్వాలి. మళ్ళీ సెల్ అనేది కొత్త సెల్ ఫామ్ కావాలంటే కొంత వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఇ కానీ, జింక్ కానీ, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్.
1: డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. యాక్చువల్గా ఈ పాము కాటు బారిన పడకుండా ఉండే జాగ్రత్తలు, ముఖ్యంగా పొలంలో పనిచేసే రైతులు కోళ్ల ఫారంలో కానీ పశువుల పాకులోకి వెళ్ళేటప్పుడు ఏ రకమైన జాగ్రత్త తీసుకుంటే ఆ పాము కాటుని అవాయిడ్ చేయొచ్చు అంటారు?
0: జనరల్గా డే టైంలో వీ కెన్ మనకు కనిపిస్తుంది అండి, ఎప్పుడైనా పాము ఉందా, శబ్దం అవుతుంది, కదులుతుంటుంది, దాన్ని బట్టి జనరల్గా జాగ్రత్తగానే ఉంటాము. బట్ ఎస్పెషల్లీ రాత్రి వేళల్లో ఇవి ఎక్కువ జరుగుతాయి, ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ. కాబట్టి ఖచ్చితంగా చెప్పులు వేసుకోండి. చెప్పులు వేసుకోకపోవడం వల్ల జనరల్గా వెంటనే మనకు ఆ పాదాల మీద కొట్టే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లేకుంటే ఈ మధ్యకాలం మంచి గమ్ బూట్స్ వస్తున్నాయి, ఆ గమ్ బూట్స్ వేసుకుంటే ఇంకా యువర్ మోస్ట్ ఆఫ్ ద టైం సేఫ్. మోకాలు ఎత్తు వరకు నీకు ప్రొటెక్షన్ దొరుకుతుంది.
1: పొలంలో ఉండే నీళ్ళలో బురదలో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది. అలాగే పాము కరిచినా కానీ మన శరీరానికి తగలకుండా పైన బూట్ పైన మోకాళ్ళ వరకు ఉంటాయి కాబట్టి
0: దాదాపు పూర్తిగా అది సేఫ్.

0: సెకండ్ థింగ్, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ కంపల్సరీ తీసుకెళ్ళండి. సో టార్చ్ లైట్ ఉన్నప్పుడు యూ కెన్ సీ కొంచెం ముందు ఏముంది ఏం లేదు, ఆ చుట్టుపక్కల ఏముంది. అది కాకుండా కొంత కర్ర లాంటిది పెట్టుకోవడం కూడా, చాలామందిలో ఆ కర్ర అలా సౌండ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది ముందే సంథింగ్ ఎవరు వస్తున్నారని అది
1: చూసుకుంటుంది
0: పారిపోతుంది.
1: మామూలుగా ఇలా పశువుల పాకలకు వెళ్ళినప్పుడు కానీ, కోళ్ల ఫారంలోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పొలంలో వెళ్ళినప్పుడు ఆ కర్రతో శబ్దం చేసినట్టయితే ఆ శబ్దముతో ఆ పాము జాగ్రత్త పడి దూరం వెళ్ళిపోతుంది.
0: దాని ఆత్మరక్షణ కోసం
1: అది వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మనం గమనిస్తుంటాం, పూర్వకాలంలో ఈ రాత్రిపూట పహారా కాసే వాళ్ళకి ఆ కర్రలకి గజ్జల్ లాంటివి అలాంటివి పెట్టుకునేవాళ్ళు. అంటే ఆ సౌండ్కి అవి దూరంగా జరిగిపోయి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. రైతులకు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఫామ్ హౌస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఉదయం పూట కాకుండా చీకటి పెట్ట తర్వాత వెళ్ళే పరిస్థితి వస్తే గంబూట్స్ వేసుకోవడము, చేతిలో కర్ర లాంటిది పెట్టుకుని దానికి ఏదైనా సౌండ్ వచ్చే విధంగా మీ గజ్జల్ లాంటివి, ఇలాంటి బెల్స్ లాంటివి కట్టగా అలాంటివి పెట్టుకుని వెళ్ళినట్లయితే ఒక విధంగా టార్చ్ లైట్ ఇవన్నీ తీసుకెళ్ళినట్లయితే సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుకున్న వాళ్ళ మీద. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ వెంకట్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పాము కాటు జాగ్రత్తలు అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకట్ యాదవ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి రుద్రవీణ చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఇళయరాజా.

స్వయంవరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన భువనచంద్ర గీతం వినండి. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

ప్రేమదేశం చిత్రం నుండి కృష్ణకుమార్, శ్రీనివాస్, అనుపమ, నోయల్, జేమ్స్ గానం చేసిన భువనచంద్ర గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ద్వారం సత్యనారాయణరావు, మృదంగం శ్రీ పి జయభాస్కర్, ఘటం శ్రీ నేమాని సోమయాజులు. ముందుగా వినండి ఏ పనికో జన్మించితినని త్యాగరాజస్వామి కృతి, రాగం అసవేరి, తాళం ఆది.

మీరింతవరకు శ్రీ డి శేషాచార్య గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పి జయభాస్కర్, ఘటం నేమాని సోమయాజులు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. 2026 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యక్ష కార్యక్రమం సింహవాహనం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ.

0: డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం టి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: కలలీలా గుణ జాతుర్భువనము కల్పించి రక్షించి భిదమంచే విపురంత శక్తికి అనంత జ్యోతికి చిత్తవీర్యునికి నిత్య ప్రవృత్తి కలిగి ఏకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముక్ష ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది.

అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేయించేపు చేశాడు కలియుగ వాసులను రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడ వీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించొచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికే స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే భద్రి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకి కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతనంటే సింహ శిశురపి నిపదది మదమలిన కపోల భిత్తిజుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతు. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యం

0: దృష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కృపా నరసింహం గారు తెలియజేస్తారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృక్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట. నర్య అని అంటే నరులలో శ్రేష్ఠుడా, నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్య, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినంటి అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పుడుదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలు అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి

0: ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై, అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్పస్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏకసమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని, అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించినవారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్రుడు.

0: చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ వీరలు భక్తినేమునిది చక్రింగంటి మెట్లైనను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనెక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకై మృకెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతితికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాల అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా, భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది, ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు.

పై పచ్చేతో చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుణ్ణి తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖ, నృసింహ, భీషణ, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు, పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు, కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు, చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యుహు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించాలి.

0: తెలుసుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రు జగతోస్య రక్షణ ధియా తిష్ఠద్దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారు వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో స్వామి నీ చరణములే మాకు శరణములనేటువంటి భావన చేశామో వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాల గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వాడికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షగుని జోచు జూట్కులు జూట్కులు శశసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవకుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు సింహవాహనం 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి వెళ్లే ముందు కొన్ని ప్రకటనలు.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: తెలంగాణ
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇప్పుడు వినండి, ప్రేమించు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి తమ్ముడు చిత్రం నుండి రమణ గోగుల సునీత గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం రమణ గోగుల.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి. ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ పెథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణిగారు పాల్గొని వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 040 జతచేసి 2324085252, 2324085353, 2955509023. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జతచేసి 2324085252, 2324

9953 29 55 0923. ప్రకటన విన్నారు. ఇప్పుడొక పాట. నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి రాజేష్ చిత్ర గానం చేసిన ఈఎస్ మూర్తి గీతం వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శుభాకాంక్షలు చిత్రం నుండి చివరిగా పాట విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వంలో భారత్ మరింత వేగంగా అభివృద్ది వైపు సాగాలని, దేశ సేవలో మరిన్నేళ్లు కొనసాగాలని అన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా గవర్నర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి

కేంద్ర సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన కోసం ప్రాణాలర్పించిన అమరులు, పోరాట యోధులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ వద్ద బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు, అఖండ భారత నిర్మాణానికి పటేల్ అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో

ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ముందుగా గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమానికి చేరుకున్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సచివాలయంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని స్పెషల్ ఆఫీస్ కమిషనర్ ముకుందరెడ్డి ఎగురవేశారు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పెళ్ళైపోయింది నాటిక వింటారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రద్యుమ్నయ్య, శ్రీ పాలెటి సత్యనారాయణ, విశ్వనాథ్, శ్రీ దాసరి ఆనంద్, సువర్ణ, శ్రీమతి బుర్రా పద్మశ్రీ, పూర్ణయ్య, శ్రీ బి ఉదయ్ కుమార్, లక్ష్మి, కుమారి చెల్లె స్వప్న, కళాధర్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి పెళ్ళైపోయింది నాటిక.

0: ప్రయోజనం అనేది ఒక యోజనం దూరాన ఉందని తెలిస్తే చాలు, జనం ప్రభంజనంలా దూసుకొచ్చి నేరాజనం పడతారన్నది నా నమ్మకం అండి. ఇప్పుడు మన సిటీలో ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి కదా, మరి జనం మన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటారు? ఇక్కడ ప్రయోజనం ఉండబట్టే కదా, ఏమంటారు?
1: అయ్యో అంతే కదండి, మరి మాకు తెలీదు.
0: అయ్యా విశ్వనాథం గారు, మన దగ్గర కుదిరిన సంబంధం అంటే అది ముమ్మూర్తలా శ్రేష్టమైనదే అన్నది జనం యొక్క అభిప్రాయం.
1: అవును మరి, అందులో ఆవగించంత అనుమానం లేదు. మన దగ్గరకొచ్చిన పార్టీలు ఆడపిల్ల కావాలన్నా మగపిల్లవాడు కావాలన్నా మీరు మీ మనుషులను నియమించి ఆ సంబంధాలకు సంబంధించిన వివరాలన్నీ విచారించి ఆయా పార్టీలకు చెబుతారని గట్టి నమ్మకమండి.
0: బాగా అర్థం చేసుకున్నారు మీరు. మన ప్రత్యేకత ఏదో ఒక సంబంధం చూసి వాళ్ళని కలిపేయటం కాకుండా ఆ పిల్లలు 10 కాలాల పాటు పచ్చగా ఉండి సంసారం చక్కగా చేసుకోవాలన్నది మా ఉద్దేశం అండి.
1: మీరు సంబంధాల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటారనే మాకు మీరంటే అభిమానం. అందుకే మీ దగ్గరికి వస్తాం.
0: అది ఇంతకీ మీరు వచ్చిన పని ఏడో చెప్పండి.
1: అదే మాకు ఒక అమ్మాయి ఉందండి, తనకి మంచి అబ్బాయి కావాలి. ఏవో సంబంధాలు చూశాము కానీ అవేవి మాకు నచ్చలేదు.
0: ఓహో,
1: ఎవరో సలహా ఇచ్చారు మన ప్రజ్ఞయ్య గారిని కలవమని.
0: మంచిది. ఏది, అమ్మాయి ఫోటో ఏమైనా ఇచ్చారా?
1: తెచ్చానండి, ఇదిగోండి.
0: అమ్మాయికే కొందరు బొమ్మలా ఉంటేను. సరే సరే, ఇకపోతే అబ్బాయి ఎలా ఉండాలంటారు? అంటే మీకు కోరికలు అవి ఉంటాయి కదా.
1: ఉన్నాయండి. కుర్రవాడు మంచి ఉద్యోగం చేస్తుంటే మంచిది.
0: ఓహో,
1: ఒకవేళ ఉద్యోగం లేకపోతే మంచి ఆస్తిపాస్తులైనా ఉండాలండి.
0: ఇంతేనంటారా, ఇంకేమైనా స్పెషల్ కోరికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాటం ఉండకూడదు కదా.
1: మొహమాటం ఉండకూడదు కానీ ఈ విషయం ఎలా చెప్పాలా అని చూస్తున్నానండి.
0: ఏ విషయం? పర్లేదు చెప్పండి.
1: అది సబబో కాదో నాకు తెలీదు, అందుకే.
0: అయ్యో, అంత సందేహం ఎందుకు? మీ భార్య గారు ఏం కోరుతున్నారో అదైనా

0: చెప్పండి.
1: అది అబ్బాయికి తల్లిదండ్రులు ఉండకూడదని.
0: ఓహో, అదే విషయం.
1: తల్లిదండ్రులు లేకపోవటం అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఉండకూడదు అని.
0: అర్థమైందిలేండి. అబ్బాయి పుట్టగానే ఏ యాక్సిడెంట్ లోనో తల్లిదండ్రులు పోయారనుకోండి, అప్పుడు అతడు తల్లిదండ్రులు లేని అబ్బాయే కదా, ఏమంటారు?
1: ఇంచుమించు అలాంటిదే. కానీ పిల్లవాడు పెళ్ళిడికొచ్చాక గాని పోయారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు లేనట్టేగా.
0: కానీ ఒక్క మాట అండి, ఒకవేళ ఇద్దరూ పోకుండా తల్లో తండ్రో ఒకరు ఉన్నా పర్వాలేదంటారా?
1: అయ్యో, మరి తప్పనిసరి అయితే అలా అడ్జస్ట్ కావాలి కదా, తప్పదు మరి.
0: జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్, లేదంటే రాజీ, అదేం తప్పు కాదులేండి.
1: తప్పేదేముదిలేండి.
0: కానీ రాజీ పడటంలో కూడా ఇంకో విధానం ఉందండి. తల్లి ఉంటే బెటరా, తండ్రి ఉంటే బెటరా?
1: ఎవరున్నా కానీ వారు చావుకి సమీపంలో ఉంటే మంచిది.
0: అంటే మృత్యుముఖంలో ఉండాలనా మీ కోరిక?
1: అబ్బే, నేనంత దుర్మార్గుణ్ణి కాదులేండి. ఏదైనా వృద్ధాప్యంలో ఉంటే మంచిది, లేదా ఏదైనా జబ్బుతో ఉంటే పర్లేదండి.
0: జబ్బుతోనో ఇంకోటో పోవటానికైతే సిద్ధంగా ఉండాలి, అంతే కదండి.
1: అంతేనా అంటే మరి అంతేనండి. ఒకవేళ మా అదృష్టం బాగుంటే ఇలాంటి సంబంధం దొరకొచ్చు, ఏమంటారు?
0: ఇంకేమంటానండి, సరే అంటాను. కాకపోతే వెంటనే అంటే ఇది కొంచెం కష్టం, టైం పడుతుంది.
1: అయితే సంబంధం మాత్రం దొరుకుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇకపోతే అమ్మాయి ఫోటో ఇచ్చా కదండి, ఆ ఫోటో వెనకనే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది.
0: ఓహో,
1: మీరు ఒక్క కాల్ చేస్తే చాలు, వచ్చేస్తాను.
0: చూడండి విశ్వనాథం గారు, మనం ఏం చెయ్యాలన్నా ముందు డబ్బు ఉండాలి కదండి.
1: ఓహో, అదా సంగతి, మరి చెప్పరే.
0: ఇప్పుడు మీకోసం అబ్బాయిని చూడాలంటే మరి అది ప్రత్యేక లక్షణాలున్న మీరు కోరిన అబ్బాయిని వెతకాలంటే కనీసం 50,000 ఖర్చు అవుతుందండి, అది విషయం.
1: ఆ 50,000 ఇవ్వాలంటారు?
0: మరి అంతే కదండి, ఒక 50,000 ఇచ్చి వెళ్ళండి. మీకు ఫారెన్ సంబంధమైన ఒక నెల రోజుల్లో ఖాయం చేస్తాను.
1: చాలా సంతోషం అండి, ఇదిగో తీసుకోండి.
0: శోభం, ఇకపోతే మరి కట్నాలు అవి అని ఉంటాయి కదండి, మీరు ఎంతవరకు వెళ్ళగలరు? అంటే వచ్చిన పార్టీలు అడుగుతారు కదండి, అందుకని మనం ఇంతలో ఉన్నామంటే అది చెప్పడానికి బాగుంటుంది.
1: అది నిజమే రండి, మనలో మాట, అది ఎంతవరకు ఉంటుందంటారు?
0: అది అబ్బాయిల స్టేటస్ని బట్టి ఉంటుందండి, అది పార్టీ వచ్చి మాట్లాడాక గానీ అది తెలియదు.
2: అయ్యా నమస్కారం అండి.
0: నమస్కారం నమస్కారం, రండి రండి, ఇలా కూర్చోండి.
2: అదే, మొన్న ఒక వారం క్రితం వచ్చాను, మీరు సవ్యంగా మాట్లాడారు కూడాను. నా పేరు పూర్ణయ్యండి. ఇక విషయం ఏమిటంటే, మా వాడు ఉద్యోగ నిమిత్తం పరదేశంలో ఉన్నాడని చెప్పాను కదండి.
0: అవునవును చెప్పారు, గుర్తుందండి.
2: అదే అదే, మరి మా వాడు కాస్త తొందరపడుతున్నాడండి, మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటున్నాడు.
0: అదేలేండి, కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక పార్టీ వచ్చి ఉంటే రమ్మనవచ్చు, అందాక కాస్త మరి ఆగాలి.
2: నేను అదే అంటున్నానండి, అన్నట్టు నేనే మాట్లాడేస్తున్నా, ఇంతకీ వీరెవరు?
0: వీరి పేరు విశ్వనాథం గారు, ఈరోజే వచ్చారు లేండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం నమస్కారం. మరేమీ లేదులేండి, ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా ఏదో పెళ్లి పని మీద వస్తూ ఉంటారు కదండి, అందుకే అడిగాను. ఏమీ అనుకోవద్దు సుమా.
1: అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది లేండి, మన ప్రద్యుమ్నయ్య గారు పరిచయం చేస్తారని చూస్తున్నానంతే.
0: విశ్వనాథం గారు, వీరి పేరు పూర్ణయ్య గారు, అంతే కదండి?
2: అవునండి, మీరు మర్చిపోలేదు, ఒక వారం క్రితమే పరిచయం విశ్వనాథ్ గారు, అయినా గుర్తుంచుకున్నారు ప్రద్యుమ్నయ్య గారా, మజాకానా?
0: ఏమిటో, పాపం విశ్వనాథం గారు వచ్చి చాలా సేపు అయింది, మీరు వెళ్ళకండి, నేను మాట్లాడి వారిని పంపిస్తాను.
1: ఇంకేం మాట్లాడతారండి, పైగా మీ మధ్యలో నేనెందుకు?
2: ఉంటే ఏమవుతుంది, ఉండండి మాట్లాడదాం.
0: అది కాదులేండి, విశ్వనాథ్ గారిని వెళ్ళనిద్దాం, ఆయనది ఒక ప్రత్యేక పంధాలేండి.
2: ఓహో అలాగా, అయితే సరే.
1: అలాగేనండి, మరి వస్తానండి.
0: మంచిది మంచిది. విశ్వనాథ్ గారు వెళ్ళటమే మంచిదిలేండి పూర్ణయ్య గారు, మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటామో ఆయన ఎందుకు వినడం అని వెళ్ళమనకుండా పంపించేశారు.
2: అదే అనుకున్నానులేండి, మంచి పనే చేశారు మీరు.
0: ఆయనకు ఒక ఆడపిల్ల ఉంది, సంబంధం వెతకమని నా దగ్గరకు వచ్చాడు. సరే చూద్దాంలే అన్నాను. మీ మేనల్లుడు కదూ పెళ్లికి సిద్ధంగా ఉన్నది?
2: అవునండి, మా చెల్లెలు గారి అబ్బాయి.
0: అదే అదే, ఉద్యోగం ఎక్కడన్నారు?
2: అమెరికాలోనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
0: ఓహో, అయితే ఈ పాప ఫోటో చూడండి.
2: ఏదండి?
0: ఇదిగోండి.
2: చూస్తా, బాగానే ఉందండి.
0: అయితే మంచిదే, ఆ పాప చదువు అది కొంచెం జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి అప్పుడు మాట్లాడదాంలేండి.
2: సరేనండి.

0: వీలున్నంత తొందరలో అయితే ఇంకా మంచిది.
1: సరేలేండి, అయితే మనలో మన మాట, మీరు ఏం ఆశిస్తున్నారు?
0: అమ్మాయి బాగుంది, మా వాడికి డబ్బాసి లేదులేండి.
1: ఓహో,
0: సంబంధం మంచిదైతే చాలు.
1: అలా అన్నారు, బాగుంది. అయితే వాళ్ళ మాటలను బట్టి పెద్దగా ఇచ్చుకునే స్థితిలో అయితే లేరనుకుంటాను. సరే చూద్దాం, రాసి పెట్టుకుంటే సెట్ అవుతుంది.
0: అది ఇంకోసారి ఆలోచించండి సార్, ఇదేమీ అమలాపురం సంబంధం కాదు, అమెరికా సంబంధం. మరీ ఇచ్చుకోలేని వాళ్ళు అమెరికా సంబంధానికి ఎలా వస్తారు?
1: అది నిజమే, కానీ మీ వాడేమో కాస్త తొందరపడుతున్నాడు అంటున్నారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు. ఏమో, ఈ సంబంధమే సెట్ అవ్వచ్చేమో, చూద్దాం. మరి నేను మీకు ఫోన్ చేసి పిలుస్తాను, అప్పుడు రండి, సరేనా?
0: సరేనండి, మరి ఉంటాను. నమస్కారం.
1: నమస్కారం, నమస్కారం. జాగ్రత్తగా వెళ్ళిరండి.
0: నమస్కారం అండి.
1: నమస్కారం, నమస్కారం. ఫోన్ అయినా చేయకుండా వచ్చారు, ఏమైనా విశేషమా ఏమిటి అని.
0: ఆ విశేషమే మరి, ఏం లేదండి. మా వాడు అమెరికా నుంచి ఊడిపడ్డాడు, అది విశేషం.
1: ఆహా, ఏమిటట?
0: ఏముంది, వాడు చెప్పడానికి ఏదో కారణం చెప్పినా వాడు వచ్చింది మాత్రం పెళ్లి చేసుకోవడానికేనండి.
1: అలాగా సంబంధం చూసి మనమే ఫోన్ చేద్దాం అనుకున్నాం కదండి, ఇంతలోనే ఏం తొందర వచ్చింది మీ వాడికి?
0: సరే, వాడు ఆగొద్దు.
1: సరే, మొన్న మీకు పరిచయం చేశాను చూడండి, విశ్వనాథ గారని. వారి దగ్గర ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళు కూడా తొందరలో సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారు.
0: సరే, మాట్లాడదాం. వారికి ఒకసారి ఫోన్ చేస్తారా?
1: అలాగే. హలో, హలో, విశ్వనాథ్ గారేనా మాట్లాడేది?
2: అవునండి, మాట్లాడుతున్నాను.
1: నేనండి, ప్రద్యుమ్నయ్యను. ఒక్కసారి మీరు ఇటు రాగలరా? ఏదో సంబంధం వచ్చింది, మాట్లాడదామని. అలాగేనండి, రండి రండి.
0: వస్తున్నారా అండి?
1: రాకేం చేస్తాడు. అది సరే, మనలో మన మాట, ఇప్పుడు కట్న కానుకల విషయం మాట్లాడతారు కదా.
0: వారికి ఇష్టమైతే మాట్లాడదాం మరి.
1: ఇదిగోండి, అది మీ వాడికి డబ్బు మీద ఆశ లేదు అన్నారు మీరు. మీకు ఆశ లేకపోవచ్చు, కానీ కట్నం అక్కర్లేదంటే అబ్బాయికి ఏదైనా లోపం ఉందేమో అనుకుంటారేమోనని నా అనుమానం అండి.
0: అవునవును, అది నిజమే మరి.
1: కనుక సాధ్యమైనంత వరకు ఎక్కువ రాబట్టుకోవడానికే చూద్దాం.
0: అయ్యో, దానికి ఏముందండి, అలాగే.
1: అంటే ఇందులో ఏమండో, నా స్వార్థం కూడా ఉందండి, అందుకే చెబుతున్నా మీకు. మీరు పుచ్చుకున్న కట్నం నుంచి నాకు 10% ఇవ్వాల్సి ఉంటుందండి, అది మీరు గమనించి మాట్లాడాలి.
0: అలాగే, మీరు మా దగ్గర తీసుకుంటున్నందుకు నాకేం బాధ లేదు, అది ఎవరైనా ఇవ్వాల్సిందే.
1: అది మీరు కాస్త ఎక్కువ చెప్పండి, దాన్ని బట్టి వారు తగ్గించే ప్రయత్నం చేస్తారు, సరేనా?
0: సరే, ఓ 5 కోట్లు అడుగుదామా?
1: అది మీ ఇష్టం, మీ స్టేటస్ ని బట్టి అడగండి. వాళ్ళు ఎలాగూ మీరు అడిగినంత ఒప్పుకోరు గనక. అదీగాక ఆయన కోరికలకు 10 కోట్లు పెద్ద ఎక్కువేం కాదు.
0: అలాగా, అయితే 20 అడుగుదామా?
1: అడగొచ్చు, కానీ అడగగానే ఇది మనకి కుదరదులే అనుకుని కాడి పారేస్తారేమో, అది కూడా చూడాలి మరి.
0: పోనీ 15 అందామంటారా?
1: భేషుగ్గా ఉంది, ఆ మాట మీదే ఉండండి.
0: సరేనండి.
2: నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
1: నమస్కారం అమ్మా, నమస్కారం. రండి, ఇలా కూర్చోండి.
2: ఏదో అర్జెంటుగా రమ్మన్నారని.
1: ఇదిగో, వీరు పూర్ణయ్య గారు, మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను కదండి.
2: అవునవును, పూర్ణయ్య గారు, మొన్న మీరే కదా పరిచయం.
1: అవునవును. ఇప్పుడు విషయానికి వద్దామండి విశ్వనాథం గారు.
2: చెప్పండి సార్.
1: వీరి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు కళాధర్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక మీ పాప పేరు?
2: మా పాప పేరు లక్ష్మీ కుమారి. ఈఏడే డిగ్రీ చేరింది, బిఏ చేస్తోందండి.
0: అలాగా, చాలా సంతోషం.
1: అయ్యా విశ్వనాథ్ గారు, సరిగ్గా మీరు కోరుకున్న అర్హతలు ఉన్న అబ్బాయి, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ కళాధర అనే అబ్బాయి వీరికి మేనల్లుడండి, అంటే చెల్లెల కొడుకు అన్నమాట. పాపం ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, అంటే మేనమామ గారు, అంటే వీరే పూర్ణయ్య గారు. తల్లిగారు కాలం చేసినప్పటి నుండి కూడా వీరి పెంపకంలోనే పెరిగాడు. చదివించడం, ఉద్యోగం ఇప్పించడం అంతా కూడా వీరే చేశారు.
2: అదేలేండి, అర్థమైంది. అబ్బాయి ఫోటో ఏమన్నా ఉంటే?
0: అయ్యో, ఎంత మాట, చూడండి.
2: బాగున్నాడండి, చూడు సువర్ణ.
3: ఏదే ఇలా ఇవ్వండి. ఫోటోలో బాగున్నాడండి.
0: ఫోటోలో బాగుంటాం కాదమ్మా, అసలు మనిషి కూడా అంతే బాగుంటాడు. కావాలంటే పిలిపిస్తాను, చూడండి.
2: అదేంటి, ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడన్నారు.
0: అంటే వేరే పని మీద వచ్చాడులేండి, ఇక పనిలో పనిగా సంబంధం కుదిరితే వివాహం కూడా చేసి పంపించేద్దామని అనుకుంటున్నాం.
1: అది విషయం, మీరు చూడాలంటే పిలిపిద్దాంలేండి.
3: ఇప్పుడు అంత అర్జెంటుగా చూడాలి ఏమిటండి, ఈ రోజు కాకపోతే రేపు చూద్దాం, ఏమంటారండి?

0: అంటే అబ్బాయి వచ్చి ఇక్కడే ఉన్నాడు విశ్వనాథం గారు, ఇక పోతే పూర్ణయ్య గారేమో మీ అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఆయనకేమో వేరే సంబంధం వాళ్ళు వెంట పడుతున్నారట. పూర్ణయ్య గారి ఉద్దేశం ప్రకారం ముందు మీ పాపని చూసి ఆ తర్వాతే వేరే సంబంధం విషయం చూడాలని అందుకే ఇంత తొందర పడుతున్నారండి విశ్వనాథం గారు.
1: అందుకే మీకు ఫోన్ చేయించానండి, విషయం చెప్పొద్దు.
2: అదేలేండి, మాకు అర్థమైంది. ఎలాగూ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కనుక ఓసారి మీరు వెంట పెట్టుకుని వస్తే మంచిదేమో కదండి, అబ్బాయి కూడా అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, ఏమంటారు?
1: అది మంచి పనే, కాకపోతే వేరే సంబంధం వాళ్ళు వెంట పడుతున్నారని చెప్పాను కదమ్మా, ఈలోపుగా వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తే. అయితే నాకేమో మీ పాప బాగా నచ్చింది అందుకు.
3: పెద్ద చిక్కే వచ్చిందే, ఒక పని చేద్దాం, ఆ వేరే పార్టీకి ఓ 2 రోజులు గడువు పెడదాం.
0: సరేలేండి విశ్వనాథం గారు, ఇక వేరే పార్టీతో పని లేకుండా ఇలా చేస్తే బాగుంటుందని పూర్ణయ్య గారి ఉద్దేశం. ఎటొచ్చి మీకు చెప్పకపోవడం ఏమిటి, ఆ వేరే సంబంధం వాళ్ళ వీరికి బీరకాయ పీచు చుట్టరికం, అందుకే పూర్ణయ్య గారు కొద్దిగా ఆలోచిస్తున్నారు. ఇక దాపరికం ఏముంది ఇందులో, వాళ్ళ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చవగ్గా కొట్టేయాలని చూస్తున్నారట, అందుకే ఇన్ని దంటాలు పడుతుంది.
3: బాగుందండి, అయితే మీరు ఎంతలో ఉన్నారు అది తెలిస్తే మేము తూగుతామో లేదో మాకు తెలుస్తుంది, తప్పంటారా?
1: అయ్యో తప్పే ఉందండి.
0: అయితే మొన్న కలిసిన ఇంకో సంబంధం వాళ్ళు, అంటే ఈ బంధువులు కాదులేండి, అది ఇంకో సంబంధం వాళ్ళకై వాళ్ళు వచ్చి 10 కోట్లని బయట పెట్టారట, కానీ పూర్ణయ్య గారు ఒప్పుకోలేదు అనుకోండి.
3: ఓ అబ్బా అలాగా, అంటే అంతకంటే ఎక్కువ కావాలనేగా పూర్ణయ్య గారి ఉద్దేశం?
1: అది కాదులేండి, నాకు ఆ అమ్మాయి నచ్చలేదు అది.
2: సరే అండి, ఆ అమ్మాయి నచ్చలేదు, మా అమ్మాయి నచ్చింది, సరే మరి మేమంత ఇచ్చుకోలేం కదండి.
3: అదే నేను చెప్పబోతున్నా సువర్ణ.
0: అయ్యా ఇక మీ ఇష్టం మరి, ఇక నేను మాట్లాడలేను మరి.
1: సరేలేండి, ఇక ఏదో అమ్మాయి బాగుంది కదా అని నేను అనుకుంటున్నాను. అమ్మాయి బాగుందన్నానని మీరు మరి కాస్త ఆలోచనలో పడ్డట్టున్నారు. సరేలేండి, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా, ఇంతకీ మా వాడికి ఎక్కడ రాసి పెట్టి ఉందో లేండి.
2: సరేలేండి, మా అమ్మాయికి ఎక్కడ రాసి పెట్టి ఉందో, మరి మీ అబ్బాయికి ఎక్కడ రాసి పెట్టి ఉందో ఎవరు చెప్పగలరు?
0: ఇంతవరకు వచ్చాక ఈ సంబంధం కుదరలేదు అంటే అది నాకు చాలా బాధగా ఉందండి. అసలు మీ అమ్మాయి ఫోటోని పూర్ణయ్య గారికి చూపించకపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు.
1: అయ్యో చూపించకపోవడం ఏమిటి?
3: నేను అదే అంటున్నానండి, చూపించకపోవడం ఏమిటి అని.
0: ఆ ఫోటోని ఆయన చూడకపోయి ఉంటే మీ అమ్మాయే కావాలని ఆయన అంత పట్టుపట్టి ఉండకపోదురు కదా.
3: అదంటారా మంచివారే.
0: మీరు ఫోటో ఇచ్చారు, ఆయన చూసి ఈ అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయారు. అయ్యా ఇక ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏమిటంటే.
3: ఏమిటి?
0: కట్న కానుకల విషయంలోనే ఇక నేను మీకు ఒక మాట చెప్తాను, వింటారా?
3: అయ్యో చెప్పండి సార్. దానికి
0: మీరు 10 కోట్లు కూడా ఇవ్వలేమంటున్నారు, సరే అసలు మీ మనసులో ఏముందో చెప్పండి.
2: ఏమండి, ఏదో కాస్త ఇంచుమించుగా అలా ఉంటే సరే, మీ బోటు పెద్దలు మధ్యలో ఒక మాట చెప్పి సరిచేస్తారు. అసలు ఆ అమౌంటే మా ఆలోచనలో లేదు, ఇంకేం చెప్పగలం?
0: అమ్మా అందరూ అంత అమౌంట్ ఇవ్వగలరా ఏమిటి, పోనీ ఏదో కాస్త తగ్గించమంటే సరి, ఏమంటారు? మీ ఇష్టం, మీ మనసులో ఏముందో చెప్పండి. అంతగా పూర్ణయ్య గారు కాదంటే మరి అప్పుడు ఆలోచిద్దాం, ఏమంటారు?
3: అయ్యో వద్దులేండి.
2: ఎందుకొచ్చిన బాధ, వద్దులేండి వదిలేయండి.
1: వాళ్ళెవరు ఇంత అమౌంట్ని ప్రపోజ్ చేశారని అన్నాను కాని మిమ్మల్ని ఇంత ఇమ్మని అన్నానా? ఆ అమ్మాయి ఎక్కడా, మీ అమ్మాయి ఎక్కడా, పిల్ల బాగుందని కదూ ఇంతగా ఆలోచించేది. సరేలేండి అది మీ ఇష్టం.
0: అయ్యా పూర్ణయ్య గారు ఇక వదిలేయండి, వారి అమ్మాయికి అమెరికా చూసే యోగం లేనట్టుంది.
1: చూడండి నాకు డబ్బు ముఖ్యం కాదండి, అలాని ఊరికే చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను చెప్పవలసింది చెప్పాను, వారికి ఇష్టం లేకపోతే ఇక బలంతో చేయొద్దులేండి.
0: అయ్యా విశ్వనాథం గారు, మీరు ఎంతవరకు తూగగలరో చెప్పండి అంటే దానికి ఏమీ మాట్లాడటం లేదు, మరి ఇంకెలా?
2: ఏం మాట్లాడగలమండి, మీరా 10 కోట్లని ఒక అంకె చెప్పారు, అది మాకు అందుబాటులో లేదని మేము అనుకుంటున్నాం అంతే.
1: అయ్యా ప్రద్యుమ్నయ్య గారు, నాకు వీళ్ళ అమ్మాయి నచ్చింది, అసలు ఈ అమ్మాయి తప్ప ఇక వేరే సంబంధం అక్కర్లేదు, కనుక మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, నేనేమీ మాట్లాడను. రేపు మా వాణ్ణి తీసుకుని మీ ఇంటికే వస్తాం, మనం మాట్లాడి పెళ్లి చేద్దాం.
0: మరి ఇంకే ఏమండి విశ్వనాథం గారు, మీరేమంటారు?
3: ఆయన అంత ఇదిగా చెప్తుంటే ఎలా కాదంటాం, సరే అలాగే కానివ్వండి. ఏమై సువర్ణ?
2: అలాగేనండి, ఆయన ఇంత ఇదిగా చెప్తుంటే మనం మాత్రం ఇంకేమంటాం, అలాగే కానివ్వండి.
0: శోభో అయ్యా పూర్ణయ్య గారు, మీరు మీ వాడితో ఇంకేమి మాట్లాడవలసిన పని లేదుగా.
1: ఏమీ లేదండి, నా ఇష్టమే మా వాడి ఇష్టం.

0: అది మాట. పూర్ణయ్య గారు మాట అంటే అది అంతే మరి. ఆ విశ్వనాథం గారు, మీరు కూడా మీ అమ్మాయితో ఇంకా ఏమైనా మాట్లాడవలసింది ఉందంటారా?
1: అదే, ఏమీ లేదండి, మా ఇష్టమే మా అమ్మాయి ఇష్టం అంతే.
2: నమస్కారం.
1: అలాగేనండి, మరి వస్తాం.
2: ప్రద్యుమ్నయ్య గారు, మీరు ఏమీ దిగులు పడకండి, మిమ్మల్ని అసంతృప్తి పరచకుండా నేను చూసుకుంటాను.
0: అలాగేనండి, నాకు తెలియదు పూర్ణయ్య గారి మాట అంటే ఇక అంతే మరి.

0: పాలు తీసుకోండి.
1: పాలా? ఎందుకు?
0: ఏమో నాకు తెలీదు, వారిచ్చారు నేను తెచ్చాను.
1: ఏంటి, వారిస్తే తెచ్చేయటమేనా?
0: అంటే అది ఇలా ఫస్ట్ నైట్ కి పాలు తీసుకుని రావటం ఆడపిల్ల బాధ్యత అనుకుంటాను.
1: బాధ్యత? ఇంకా నయం లక్ష్మి, అది బాధ్యత కాదు. ఈ రోజున పాలు అవసరం ఉంది, అందుకే పెద్దవాళ్ళు పంపిస్తారు.
0: ఏములండి, తీసుకోండి.
1: చూడు లక్ష్మి, పాలు తాగితే హుషారు వస్తుందని పంపిస్తారు. నీకు ఇది కూడా తెలియదంటే మరేం తెలుసు?
0: ఏములండి, పాలు తీసుకోండి.
1: ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. ఊరికే నన్ను విసికించక ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి నువ్వు విట్రా.
0: ఏంటండి, పాలు అక్కడ పెడితే మరి మీరెప్పుడు తాగుతారు? అందుకే మీరు ముందు పాలు తీసుకోండి ప్లీజ్.
1: అబ్బబ్బబ్బా, పాలు పాలు, నేను ఇదిగో ఆటోమేటిక్గా హుషారు రావటం కోసం మంచి మందునే తీసుకున్నాలే.
0: మందా? ఏం మందు?
1: అదే హుషారొచ్చే మందులే లక్ష్మి.
0: హుషారొచ్చే మందా? అదేంటి, నేనెప్పుడు వినలేదే.
1: హుషారు మందంటే తెలీదా? దాని పేరే విస్కీ.
0: ఏంటి, మీరు తాగొచ్చారా ఫస్ట్ నైట్ కి?
1: అవునులే గాని రా, ముందుగా ఇట్లా రా.
0: ఎక్కడికొచ్చేది? మీరు తాగొస్తే నేను రావాలా?
1: రావాలి లక్ష్మి, అదే రూలు.
0: రూలా? ఇంకా నయం.
1: నీకు తెలియదులే, ఇలా రా, నాకు పిచ్చెక్కిపోతుంది.
0: నిజంగానే పిచ్చెక్కినట్టుంది, లేకపోతే ఏంటి పిచ్చి మాటలు, ఏంటి పిచ్చి చేష్టలు?
1: ఏయ్, ఏమిటే వాగుతున్నావు? నావి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలా? ఏం కొవ్వెక్కిందా నీకు?
0: కొవ్వెక్కింది నాకు కాదు, నీకు. జాగ్రత్తగా మాట్లాడు.
1: జాగ్రత్తగా మాట్లాడాలా? లేకపోతే ఏం చేస్తావే?
0: ఏం చేస్తానా? బయటికి వెళ్ళిపోతాను.
1: బయటికి వెళ్ళిపోవటానికా నిన్ను చేసుకుంది?
0: ఆహా కాదు, తాగి రావటానికి.
1: ఏయ్, అట్టే వాగానంటే నేను మంచోని కాదు. నీ సోది కాస్త పక్కన పెట్టి రా, ఇలా రా. చూస్తున్నావే,
0: ఇంకెలా చూడాలి? నన్ను నా తల్లిదండ్రులే ఒక తాగుబోతుకి బలిచ్చారు, అందుకే ఏమీ చేయలేక చూస్తున్నా. అమెరికా సంబంధం అనగానే మా వాళ్ళు ఎగిరి గంతేసి మరీ ఇలా నన్ను చేశారు.
1: మరి ఇండియా వాడిని చేసుకోలేకపోయావు?
0: నా కర్మ ఇలా కాలిందిలే. నేను వెళ్ళిపోతాను.
1: ఎక్కడికి వెళ్ళిపోతావు?
0: ఎక్కడికేంటి, బయటికి.
1: బయటికి వెళ్తే వదిలేస్తాననుకున్నావా? నేను బయటకు వచ్చి మీ అమ్మా నాన్నల్ని నిలదీసి అడుగుతాను. ఏంటి తమాషాగా ఉందా? అంత చేతగాని వాడిని అనుకున్నావా నువ్వు?
0: ఏంటి బెదిరిస్తున్నావేంటి? మా అమ్మా నాన్నల్ని ఏదో అడుగుతానన్నావుగా. నువ్వు అడిగేదేదో అడుగు, నేను చెప్పాల్సింది చెప్తాను.
1: ఏం చెప్తావే? ఫస్ట్ నైట్ కు వెళ్లి మొగుణ్ణి వదిలేసి వచ్చానని చెప్తావా?
0: ఇది అసలు ఫస్ట్ నైట్ వాతావరణమేనా? ఇంతవరకు ముక్కు మొహం తెలియని కొత్త భార్య దగ్గరికి తాగొస్తావా? బుద్ధున్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా?
1: ఏ రా, ముందురా, ఏదైనా ఉంటా తర్వాత మాట్లాడుకుందాం రా.
0: తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు, కాని ఇక మాట్లాడకుండా ఉండు.
1: ఏ ఏమిటే మాట్లాడకుండా ఉండేది?
0: ఏంటి, ఏమీ గీమే అనుకు, మర్యాదగా ఉండదు.
1: ఏమిటే నీకు మర్యాద ఇచ్చేది? నువ్వు నా పెళ్ళానివని మర్చిపోయావా? యూజ్లెస్ ఫెలో.
0: అవును, నేను నిజంగానే యూజ్లెస్ ఫెలోని. లేకపోతే నీలాంటి వాడితో తల వంచుకుని తాళ్ళు కట్టించుకుంటానా? ఓకే ఓకే, అయ్యిందేదో అయ్యింది. ఇదేదో ముందే తెలిసింది కనుక నేను సేఫ్, వస్తాను.
1: ఎక్కడికే, బయటకేనా? నిన్ను
0: ఆగో. ఏంటి చెయ్యిలేస్తోంది, కొడతావా? కొట్టు, కొట్టి చూద్దాం. బ్లడీ ఈడియట్.
1: ఏంటి ఈడియట్? నా
0: ఒట్టి ఈడియట్వి కాదు, బ్లడీ ఈడియట్వి కాదా? కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నువ్వు నిజంగా ఈడియట్వి కాకపోతే మొదటి రాత్రి భార్య దగ్గరికి ఇలా తాగి వస్తావా?
1: అరే మళ్ళీ అదే మాట, నేను నా భార్య దగ్గరికి తాగి వస్తే అదేదో పెద్ద నేరం అన్నట్లు నన్ను బ్లడీ ఈడియట్ అంటావా?
0: అక్కడితో సరిపెట్టాను, సంతోషించు. అసలు నిన్నేమనుకోవాలి? నువ్వు చేసింది ఎంత నేరమో తెలుసుకోకపోగా అదేదో పెద్ద నేరం కానట్టు

0: మరి నిన్నేమనాలి?
1: ఓకే, అయితే అది నేరమే కావచ్చు, కానీ ఇక్కడున్నది నా భార్య, ఆ స్వతంత్రంతోనే వచ్చాను. సరే, ఐ ఆమ్ సారీ. సారీ చెప్పేశానుగా, ఇంకెప్పుడు ఇలా తాగిరాను, ఓకేనా?
0: నువ్వు సారీ చెప్తే నేను సరిపెట్టుకోవాలా? నో, నేను అలా అస్సలు సరిపెట్టుకోలేను.
1: నేనేదో తాగి ఉన్నాను గనక నోరు జారానులే. ప్లీజ్ లక్ష్మి, నన్ను క్షమించు, నన్ను సరిగా అర్థం చేసుకో. నేను స్వతహాగా మంచివాణ్ణి, చెడ్డవాణ్ణి కాను. ఇంకా చెప్పాలంటే ఓ అమాయకుణ్ణి. అదే నేను తెలివైన వాణ్ణి అయితే ఇలా తొలి రాత్రి భార్య దగ్గరకు తాగి వస్తానా? నన్ను అర్థం చేసుకో లక్ష్మి, ప్లీజ్.
0: నేనిప్పుడు బయటికి వెళ్ళిపోతే అందరూ నిన్నేమంటారో తెలుసా? అది తెలుసుకో ముందు.
1: ఓ, బిల్డప్పే గాని బిజినెస్ లేదని అనుకుంటారు. నేనదంతా ఆలోచించలేదు, నీ మీద స్వతంత్రంతో ఇలా చేశాను. అసలు నేనంటే తెలిస్తే నువ్విలా మాట్లాడవు.
0: నువ్వేంటో చెప్పగానే చెప్పావుగా, తెలిసిందిలే.
1: ఏం తెలుసు నీకు? ఊరికే ఏదేదో ఊహించుకొని సంసారాన్ని పాడు చేసుకుంటావా?
0: నేనేమీ పాడు చేసుకోలేదు, నువ్వే పాడు చేశావు. భర్త అంటే దైవ సమానుడని అమాయకంగా నమ్మిన భార్యను ఇలా మోసం చేయడం మంచి పనేనా? మరి ఫస్ట్ నైటే తాగొచ్చి, చిచి, ఎంత దురదృష్టం.
1: ఏదో తప్పైపోయిందని చెప్పానుగా, ఇంకా నువ్వు దాన్నే పట్టుకుని సాగదీస్తే ఎలా చెప్పు?
0: అమెరికా సంబంధం అనగానే మా వాళ్ళు కళ్ళు మూసుకుని ఒప్పుకున్నారు. ఇదా అమెరికా సంబంధం అంటే? అవ్వా అవ్వా, నువ్వు అమెరికా వెళ్లి నేర్చుకుని వచ్చిన సంస్కారం ఇదేనా?
1: చూడు లక్ష్మి, నేను సంస్కారహీనుణ్ణి కాదు, ఏదో అనుకోకుండా అలా పొరపాటు చేశాను. ఇది అంత తప్పని నిజంగా నాకు తెలియదు లక్ష్మి, ఇక ముందు ఇలా జరగదని మాటిస్తున్నాను.
2: పెళ్ళైపోయింది నాటక విన్నారు. సమర్పించినవారు శ్రీ సర్వేశ్వర నాట్యమండలి హైదరాబాద్. రచన శ్రీ డి నాగేశ్వరరావు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:30 కావస్తోంది. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఎసో భూమి న్యూఢిల్లీలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం వారు నిర్వహిస్తున్న సెమైకాన్ ఇండియా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ అల్లాడి సుజన్, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ అండి. ఇప్పుడు ఎవరికైనా చెమటలు వచ్చినప్పుడు కానీ, ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు కానీ, ఒళ్ళంతా చల్లబడుతుంది అనిపించినప్పుడు, ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న ఒక గుండె సదుపాయాలు ఉన్న హాస్పిటల్కి వెళ్లడం వల్ల అక్కడ మేము ఈసీజీ, టూడీఏకు ఈ రక్త పరీక్షలు చేసి గుండె పోటును నిర్ధారించి ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ చేయడము, యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం వల్ల 60 నిమిషాల్లోపు ఇదంతా మనం చేయగలిగితే గుండె కండరం అనేది డ్యామేజ్ కాకుండా, మన ప్రాణాపాయం కాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయకపోతే ఏమవుతుందంటే, మన టైమ్ ఇస్ హార్ట్ అంటాం ఇక్కడ, టైమ్ ఇస్ లైఫ్ అంటాము. అంటే మనకి టైం గడిచే కొద్దీ గుండె కండరం అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల తర్వాత మనం స్టెంటింగ్ చేసినా బైపాస్ చేసినా కూడా గుండె కండరం ఏదైతే పర్మనెంట్గా డ్యామేజ్ అయిందో దాన్ని మనం వెనకకి తీసుకురాలేమండి. దానివల్ల గుండె వీక్ అయిపోవడము, మనకి ట్రీట్మెంట్ అందినప్పటికీ కొన్ని ఇబ్బందులు అనేది, నడిచినప్పుడు ఆయాసం రావడం లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడం అనేది జరగచ్చు. సో ఈ గోల్డెన్ అవర్లో చేయడం వల్ల మనకి ఎటువంటి గుండె ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది.
0: ఆరోగ్య దీపిక.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:05 వస్తోంది. ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఆంగ్లంలో వార్తలు.
3: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi today inaugurated Semicon India 2026 at Yashobhoomi in New Delhi. The three-day conference is focusing on advancing collaboration, investment, innovation and talent development in India. Speaking on the occasion, Mr. Modi said, on one side India's economy is growing and on the other side the global trust in India is also growing. He said every citizen of the country is working with a commitment to build a developed India. The Prime Minister said India's semiconductor ecosystem is expanding rapidly and it is opening new opportunities for innovation, investment and growth.
4: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए.
3: On the occasion, Union Minister of Electronics and IT, Ashwini Vaishnav, said India had wanted to establish a semiconductor industry for several decades, but it was possible only under the leadership of Prime Minister Narendra Modi. The Semicon India 2026 event has brought together over 600 exhibitors, 300 international companies and delegations from more than 50 countries. The BJP's month-long nationwide Seva Sankalp Abhiyan has begun from today to mark the completion of 25 years of Prime Minister Narendra Modi's public life and service. As part of the Seva Sankalp Abhiyan, which will continue till the 17th of next month, the first day of the campaign is being observed as Seva Divas, under which blood donation camps have been organized across the country. Later, talking to media on the occasion, BJP Chief Nitin Naveen said party workers across the country are participating in these blood donation camps. He noted that under the leadership of the Prime Minister Modi, lives of citizens have been transformed. Mr. Naveen said under the leadership of Prime Minister Modi, India is rapidly moving on the path of development to achieve the goal of Viksit Bharat by 2047. President Draupadi Murmu and Vice President C.P. Radhakrishnan have extended greetings to Prime Minister Narendra Modi on his birthday today. In a social media post, President Murmu lauded Mr. Modi's exemplary public service and a contribution to nation building over the past 25 years. The Vice President said under the visionary leadership of Mr. Modi, India is shining as a bright spot in the world and is among

గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ లిజనర్స్, యు ఆర్ ట్యూన్ టు హైదరాబాద్ ఏ మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్ వాయిస్ ఆఫ్ యూత్ ఆకాశవాణి హైదరాబాద్. ఐఎమ్ ఫన్లీప్ రావ్. ఐఎమ్ వెరీ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ టుడే. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మ్యానిఫెస్టేషన్, వాట్ మ్యానిఫెస్టేషన్ ఈజ్ అండ్ హౌ వన్ క్యాన్ మేక్ ద డ్రీమ్ ఆర్ ఐడియా కమ్ ట్రూ. ఓకే, బిఫోర్ వి డైవ్ డీప్ ఇన్ టు మ్యానిఫెస్టేషన్, ది అదర్ డే ఐ వాజ్ వాచింగ్ ద మూవీ మైఖేల్, బయోగ్రఫీ ఆఫ్ కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్. వైల్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ, దేర్ వాజ్ దిస్ వన్ పర్టిక్యులర్ సీన్ దట్ కాట్ మై మైండ్. వెన్ మైఖేల్ ఎంటర్స్ ద రికార్డింగ్ స్టూడియో, వన్ ఆఫ్ హిస్ పాపులర్ హిట్స్, బిఫోర్ హీ స్టార్ట్ సింగింగ్ హీ సేస్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్. ఓకే, ఫర్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు మ్యానిఫెస్టేషన్. వాట్ మ్యానిఫెస్టేషన్ యాక్చువల్లీ ఈజ్, మ్యానిఫెస్టేషన్ ఈజ్ టర్నింగ్ అవర్ ఐడియా ఆర్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. But how exactly are we going to do it? Let's get back to a movie scene now. In that scene, before Michael starts singing, he says to himself, I'm confident, I'm strong, I'm beautiful, and I'm greatest of all time. Cut to present, he is actually one of the greatest performers ever to walk on the face of earth. Till now, manifestation sounded easy, magical, and wonderful. But the question is, is manifestation really that simple and easy? No, it's not. Manifestation is not simply wishing an idea or a dream to come true and expect the universe to deliver it. Efforts and actions are the main part in manifestation. But it does start with a dream or idea. Have you ever closed your eyes and imagined a life that doesn't exist yet? A dream that feels distant? A goal that seems almost impossible? But somewhere inside you, there is this little voice saying, okay, one day I'll get there. Maybe it's becoming a successful person. Maybe it's standing on stage. Maybe it's making your parents proud. Maybe it's simply becoming the person

0: కాస్ట్యూమ్, లైటింగ్, సౌండ్, కొరియోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్. ది ఆడియన్స్ వాజన్ జస్ట్ లిసనింగ్ టు హిస్ మ్యూజిక్, దే వర్ ఎక్స్పీరియన్సింగ్ అ వర్ల్డ్. అండ్ దట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ మ్యానిఫెస్టేషన్. బీ స్పెసిఫిక్ అబౌట్ ద డ్రీమ్. డోంట్ జస్ట్ సే ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ సక్సెస్ లుక్స్ లైక్ టు మీ. వాట్ డస్ మై లైఫ్ ఫీల్ లైక్? వాట్ ఆమ్ ఐ డూయింగ్? హూమ్ ఆమ్ ఐ బికమింగ్? వాట్ స్కిల్స్ డూ ఐ నీడ్? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ డూ ఐ నీడ్ టు బికమ్? Michael's career shows us the importance of continuously developing the person behind the dream. His famous dance style wasn't something that simply appeared one morning. His performances were rehearsed. His movements were practiced. His music was developed. His productions involved enormous amounts of preparation. The world saw the few minutes on stage, but behind those few minutes were countless hours that the audience never saw. I'll be right back after a short break.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: వెల్కమ్ బ్యాక్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. Because whenever we talk about changing our lives, we often look outward. We say, I need better circumstances, I need more opportunities, I need people to notice me, I need someone to give me a chance. But sometimes, the most important change begins by looking at ourselves. Michael Jackson's career gives us countless examples of how relationship between vision and preparation should be. Consider the level of detail associated with his performances. He wasn't satisfied with simply having a song. He wanted to create the whole experience, and that required preparation. Vision tells you where you're going. Discipline helps you get there, and persistence keeps you moving when the journey becomes difficult. There comes a moment in every dreamer's life when the dream leaves the safety of imagination and meets the real world. And the real world doesn't always respond the way we expect. People may criticize you, people may doubt you, sometimes people may misunderstand you too, and sometimes you may even doubt yourself. So what can we realistically take from the idea of manifestation? Your thoughts influence your direction. If you constantly tell yourself that something is impossible, you may never attempt it. If you believe something is possible, you'll more likely to prepare for it. And when preparation meets opportunity, something can happen. That doesn't mean beliefs control the universe. It means belief can influence behavior and behavior can influence results. That's much more grounded way to understand manifestation. Think of Michael Jackson performing. Today, it feels almost effortless when we watch it. A few seconds of movement, a few steps backwards. But imagine the person practicing that movement before millions of people ever knew it. The audience saw the moment. Michael had to build the ability, and perhaps that's the secret hidden inside many overnight successes. They aren't overnight. The world simply becomes aware of them overnight. Maybe there's something you've been working on quietly. Maybe nobody knows. Maybe nobody's applauding yet. Maybe you're wondering, is it worth it? But remember, the absence of applause doesn't mean the absence of progress. Sometimes the

మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూర్ జర్నీ హ్యాపెన్స్ వెన్ నోబడీ ఇస్ వాచింగ్. ద ప్రాక్టీస్, ద ప్రిపరేషన్, ద లర్నింగ్, ద ఫెయిల్యూర్స్, ద లిటిల్ ఇంప్రూవ్మెంట్స్, ద డెసిజన్ టు కంటిన్యూ, అండ్ దెన్ వన్ డే సంథింగ్ చేంజెస్. నాట్ బికాస్ ద యూనివర్స్ సడన్లీ డిసైడెడ్ టు రివార్డ్ యూ, బట్ బికాస్ ఆల్ దోస్ స్మాల్ యాక్షన్స్ హ్యావ్ ఫైనలీ అక్యుములేటెడ్ అండ్ దాట్స్ వై ఐ లవ్ దిస్ ఐడియా. మేనిఫెస్టేషన్ ఈస్ నాట్ ఓన్లీ ఇమాజినింగ్ ద డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ అలైనింగ్ యువర్ డైలీ యాక్షన్స్ విత్ ద పర్సన్ యూ వాంట్ టు బికమ్. లెట్స్ టేక్ అనదర్ షార్ట్ బ్రేక్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
1: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూలస్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
3: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
1: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300

అంతర్జాతీయ కంపెనీలు 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతివృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. 1 అక్టోబర్ ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్,
సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం.

0: ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: सुनकर पुकार तुम्हारी, आए नहीं कोई पास तो क्या, चल दो अकेले। जो कायर हैं छुपते हैं ओट।
1: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు.
1: Hyderabad has fought against the Razakar is immense. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Kendra Sanskrutika Shaka Mantri Gajendra Singh Shekhawat maatladutoo, Operation Polo kevalam sainika charya maatrame kaadani, adharmam pai dharmam saadhinchina vijayamani abhivarnincharu.
2: जब कोई देश, कोई समाज इस तरह के ट्रांसफॉर्मेशन के दौर से गुजरता है, तब निश्चित रूप से उस देश के प्रत्येक, उस समाज के, उस संस्थान के प्रत्येक व्यक्ति की सहभागिता सुनिश्चित होना आवश्यक है. मित्रों, ये हम सब के पास में सौभाग्यपूर्ण अवसर है जब हमें देश को विकसित बनाने के लिए, भारत की पहचान बदलने के लिए बलिदान की नहीं, योगदान की आवश्यकता है.
0: गवर्नर शिवप्रताप शुक्ला మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ
0: కేంద్ర మంత్రి బండి సంజయ్

0: కుమార్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫొటో ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబిసి ప్రదర్శనలోని విస్తృత పరిశోధన రూపకల్పనను ప్రశంసించారు. ఈ చారిత్రక ఘట్టంపై సంసద్ టీవీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుందని పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు పీఐబీ సిబిసి ఏడీజీ శృతి పాటిల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని, అలాగే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, తమ ప్రయత్నాలతో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా గోషామహల్లో 2700 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. అలాగే సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్, అల్వాల్, ఎల్బీ నగర్లో టీమ్స్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
1: ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ 70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 100 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం.
0: అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్లో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హనుమకొండలో నిర్వహించిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పోలీస్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫాబాద్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ

0: మహేష్ బిగ్గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లిలో ప్రజాపాలనా దినోత్సవం, జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యరహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి అనురాధ తీర్థాల.
1: ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ నవల పేరు కాలాతీత వ్యక్తులు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి రచించిన ఈ నవల తెలుగు పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సాహిత్య కృతి. ఈ నవల మొదట 1958 ప్రచురితమై తరువాత 1962 రెండవ ముద్రణ, 1981 మూడవ ముద్రణ పొందినట్లు పుస్తకంలోని ప్రచురణ వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ నవల ఎందుకు కాలాతీతమవుతుంది? సమాజం మారుతుంది, మనుషుల జీవన విధానం మారుతుంది, సాంకేతికత మారుతుంది, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం యుగ యుగాలకు అలాగే ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక మహిళ తన జీవితాన్ని తన ఇష్టానుసారం తీర్చిదిద్దుకునే హక్కు ఎంతవరకు ఉంది? ప్రేమ, వివాహం, బాధ్యత, వ్యక్తిత్వం, వీటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే ప్రయత్నమే కాలాతీత వ్యక్తులు నవల. డాక్టర్ పి శ్రీదేవి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి. ఆమె రచనల్లో ముఖ్యంగా కనిపించేది స్త్రీ వ్యక్తిత్వం, మానసిక సంఘర్షణలు, సామాజిక విలువలపై ప్రశ్నించటం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వటం. ఈ నవల ద్వారా ఆమె తన కాలానికి ముందున్న ఆలోచనలను వ్యక్తం చేశారు. కాలాతీత వ్యక్తులు అంటే కాలానికి అతీతంగా నిలిచిపోయే వ్యక్తులు, సమాజం విధించిన పరిమితులను దాటి ఆలోచించేవారు, తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేవారు. ఈ నవలలోని పాత్రలు అలాంటివారే. ఈ నవల కేవలం ఒక ప్రేమ కథ కాదు, ఇది వ్యక్తిత్వ వికాసం, మహిళా స్వేచ్ఛ, సామాజిక నియమాలపై ప్రశ్న, భావోద్వేగాల అంతర్మథనం వంటి అంశాలను స్పృశిస్తుంది. ప్రత్యేకంగా ఒక మహిళ తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలనే ఆలోచనను ఈ నవల బలంగా ప్రతిపాదిస్తుంది. ఈ నవలలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర ఇందిర. ఇందిర సంప్రదాయాలకు పూర్తి

పూర్తిగా వ్యతిరేకరాలు కాదు. అయితే తన జీవితాన్ని ఇతరుల నిర్ణయాల ప్రకారం నడపటానికి సిద్ధపడదు. ఆమెకు ఆత్మగౌరవం ఉంది, స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి, స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది. ఆమె నిర్ణయాలు కొన్నిసార్లు సమాజానికి అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అవి ఆమె నిజాయితీని ప్రతిబింబిస్తాయి. ఈ నవల వచ్చిన కాలాన్ని గుర్తుంచుకోవాలి. 1950ల కాలం. ఆ సమయంలో మహిళల విద్య పరిమితంగా ఉండేది, వివాహ నిర్ణయాల్లో వారి పాత్ర తక్కువగా ఉండేది. కుటుంబ గౌరవం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసేవారు. అలాంటి సమయంలో ఒక మహిళ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచడం, తన జీవితానికి తానే యజమానిగా నిలవటం నిజంగా విప్లవాత్మకమైన ఆలోచనే. ఈ నవలలో ప్రేమను కేవలం భావోద్వేగంగా చూపలేదు. ప్రేమతో పాటు పరస్పర గౌరవం, వ్యక్తిత్వానికి విలువ, స్వేచ్ఛకు అవకాశం ఉండాలని రచయిత్రి సూచిస్తుంది. ఒకరిని ప్రేమించటం అంటే ఆ వ్యక్తిని మార్చటం కాదు, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవటం. అదే ఈ నవల సందేశం. ఈ నవలలో వివాహాన్ని వ్యతిరేకించలేదు, అయితే వివాహం పేరుతో వ్యక్తిత్వాన్ని అణచివేయటాన్ని ప్రశ్నించింది. వివాహం అనేది బంధనం కాకూడదు, సహజీవనం కావాలి, అనుబంధం కావాలి, పరస్పర గౌరవానికి ప్రతీక కావాలి అనే భావన నవలలో కనిపిస్తుంది. ఈ నవలలోని పాత్రలు దేవతలు కావు, దుష్టులు కూడా కావు. అవి మన చుట్టూ కనిపించే మనుషుల్లా ఉంటాయి. వారికి ఆశలు ఉంటాయి, భయాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, నిర్ణయాలలో పొరపాట్లు కూడా ఉంటాయి. అందుకే ఈ పాత్రలు పాఠకుల మనసుకు దగ్గరవుతాయి. ఈ నవలలలో రచయిత్రి ప్రత్యేక ప్రతిభ కనిపించే అంశం మానసిక చిత్రణ. పాత్రలు బయట ఏం మాట్లాడుతున్నాయో మాత్రమే కాదు, లోపల ఏమి ఆలోచిస్తున్నాయో కూడా మనకు తెలుస్తుంది. ఈ మానసిక లోతు ఈ నవలను సాధారణ కథల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నవల రాసి దాదాపు 7 దశాబ్దాలు గడిచినా దీనిలోని ప్రశ్నలు ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం కెరీర్ ఎంపికలపై ఒత్తిళ్లు, వివాహ నిర్ణయాల్లో సంఘర్షణలు, మహిళల స్వతంత్రంపై చర్చలు. అంటే ఈ నవల కేవలం తన కాలానికే పరిమితం కాలేదు. అందుకే దీనిని కాలాతీత కృతి అంటారు. డాక్టర్ పి శ్రీదేవి భాష సరళమైందే, కానీ ఆలోచనాత్మకంగా ఉంటుంది. అలంకారాల కంటే భావాలకు ప్రాధాన్యమిచ్చారు. సంభాషణలు సహజంగా ఉంటాయి, పాత్రల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ నవల తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యానికి, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక విమర్శకు ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం వినోదాత్మక పఠనం కాదు, ఆలోచింపజేసే పఠనం. ఈ నవల మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. వ్యక్తిత్వం అమూల్యం. ఇతరులను సంతోషపెట్టడానికి మనల్ని మనం కోల్పోకూడదు. స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరం. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. సంబంధాలతో గౌరవం ముఖ్యం. ప్రేమైనా వివాహమైనా పరస్పర గౌరవం లేకపోతే నిలవు. సమాజం మారాలి, వ్యక్తులను అర్థం చేసుకునే దిశగా సమాజం పరిణతి చెందాలి. ఈ నవల ఎవరు చదవాలి అంటే యువత, మహిళలు, తల్లిదండ్రులు, సాహిత్య విద్యార్థులు, మానసిక శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం. ప్రత్యేకంగా జీవిత నిర్ణయాల గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో గొప్ప నవలలు వచ్చాయి, కానీ కాలం మారినా తరాలు మారినా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే నవలలు చాలా అరుదు. కాలాతీత వ్యక్తులు అలాంటి అరుదైన నవల. ఇది ఒక మహిళ కథ మాత్రమే కాదు, వ్యక్తిత్వం కోసం జరిగే ప్రతి మనిషి పోరాటం. ఇది స్వేచ్ఛ గురించి, బాధ్యత గురించి, ప్రేమ గురించి, ఆత్మగౌరవం గురించి, అన్నిటికంటే మనిషిగా జీవించటం అంటే ఏమిటి అనే ప్రశ్న గురించి. అందుకే ఈ నవల పేరు నిజంగానే సార్థకం, కాలాతీత వ్యక్తి.

0: వ్యక్తులు, కాలాన్ని దాటి మనసులను తాకే వ్యక్తులు, ఆలోచనలను రగిలించే వ్యక్తులు, తరతరాలకు మార్గదర్శకంగా నిలిచే వ్యక్తులు, ఇంతటి విలువైన సాహిత్య సంపదను మనకు అందించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి. శ్రీదేవి గారికి నా కృతజ్ఞతాభివందనాలు. మరో మంచి పుస్తకంతో మరొక సాహిత్య ప్రయాణంలో మళ్లీ కలుద్దాం.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి. శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి అనురాధ తీర్థాల. కార్యక్రమంలో ఇప్పుడు జి. నిత్యసంతోషిణి గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ ప్యాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085853, 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈరోజు రాత్రి 7:15 ప్రకటన విన్నారు.
7: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: ಸ್ನೇಹಿತರೆ, ಮುಂದಿನ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಕಾವ್ಯಧಾರೆ ಈ ಶೀರ್ಷಿಕೆ ಅಡಿಯಲ್ಲಿ ಸುಮತಿ ನಿರಂಜನ್ ಅವರಿಂದ ಸ್ವರಚಿತ ಕಾವ್ಯವಾಚನ ಪ್ರಸಾರಗೊಳ್ಳುತ್ತದೆ. ತಪ್ಪದೆ ಕೇಳಿ. ಇಲ್ಲಿಗೆ ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಯುತ್ತದೆ. ಮತ್ತೆ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭೇಟಿ ಬರಲಿರುವ ಮಂಗಳವಾರದಂದು ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಇದೇ ಮೀಟರ್ಗಳ ಮೇಲೆ ಮತ್ತೊಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮದೊಂದಿಗೆ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರುತ್ತೇವೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ರತ್ನ ಅರ್ಚಕಳಿಗೆ ಅಪ್ಪಣೆ ನೀಡಿ ನಮಸ್ಕಾರಗಳು.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
3: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
7: ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: ఇప్పుడు ఒక పాట విందాం. అర్మాన్ మాలిక్ గానం చేసిన కృష్ణకాంత్ గీతం, సంగీత సారథ్యం గౌరాహరి, చిత్రం మీరాయి.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ ప్యాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు పాల్గొని వేరుశనగ పంటలలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853,

2955 0923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ. ఈరోజు రాత్రి 7:15 మీ కిసాన్వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచనం మన పూర్వీకుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ భారత ప్రభుత్వంలో విలీనం కావడం చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చేయూత పెన్షన్ కోసం రాష్ట వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అర్హులైన ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరం పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 గంటలకు జరిగే 3వది చివరి T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:02. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్ పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి
1: వార్తల ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల కోసం అర్హత గల ఓటర్లతో జాబితా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 28వ తేదీన ప్రకటన విడుదల చేస్తారు. రాష్టవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్టం వాటాను

10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటవుతుంది. ఈ 21వ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలు చర్చకొస్తాయని భావిస్తున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ సభ్యుల నెలవారీ వేతన పరిమితిని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చేయూత పెన్షన్ కోసం రాష్ట వ్యాప్తంగా 5,98,193 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అర్హులైన వారి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా సత్వరం పూర్తి చేయాలని మంత్రి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 గంటలకు జరిగే 3వది చివరి T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. భారత్ ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆరేపల్లి కౌసల్య బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: శ్రీమతి ఆరేవల్లి కౌసల్య బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల

0: 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా సరిలేరు నీకెవరు చిత్రం నుండి బి ఫ్రాక్ ఆలపించిన రామజోగశాస్త్రి గీతం వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఆచార్య చిత్రం కోసం హారిక నారాయణన్, సాహితీ చాగంటి ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 STD కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955092323. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 అంశం వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ జెహ్రా సల్మా గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ జాతీయ పోషకాహార మాసోత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నూరాని గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈరోజు రాత్రి 8:00 2026 గాను తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముత్యవ్వు పందిరి ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో మరీచిక సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో దేవీస్తుతి పొలం పనులు. 6:35 పత్తిలో యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ గారు అందిస్తున్న వివరాలు.

0: వరకు ఖమ్మం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా సుపథం. సామాన్యుని విజయ గాథ శీర్షికన చిత్రకారుడిగా ఒక ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసిన శ్రీ కప్పారి కిషన్ గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ విధి విధానాల గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో ప్రసారమవుతాయి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణ వాద్యం ఉంటుంది 8:30 రేపు ఉదయం. 9:00 2026 గాను తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం పక్కి చంద్రకళ గారితో పరిచయం ఉంటుంది. వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో కింగ్కోటిలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం 2:30. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కన్నం రాజమ్మ బృందం వారు ఆలపించిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 వ్యవసాయ సూచనలు 6:50 వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాజెక్ట్ కార్యక్రమం, ఆ తర్వాత అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషక నిర్వహణ గురించి వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. 7:45 వికసిత్ భారత్, 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 5:50 ఇలాఖాయి కబ్రే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी हैदराबाद है, अब आप फखरुद्दीन के साथ इलाकाई खबरें सुन रहे हैं। पेश है सुर्खियां। नायब सदर जमहूरिया सीटीपी राधाकृष्णन ने कहा कि हैदराबाद रियासत का इंजमाम बेशुमार अजीम शख्सियात की कुर्बानियों का नतीजा है। वजीर आला रेवंत रेड्डी ने वाजे किया कि 2047 तक रियासत की मैशियत को $3 ट्रिलियन तक पहुँचाया जाएगा। जोश व खरोश के साथ आज रियासत भर में अवामी हुकूमत का दिन मनाया गया और वजीर कोमट रेड्डी वेंकट रेड्डी ने कहा कि श्रीसेलम बाएं केनाल की नहर की सुरंग की तामीर का काम मई 2028 तक मुकम्मल कर लिया जाएगा। और अब पेश है खबरों की तफसील। नायब सदर जमहूरिया सीपी राधाकृष्णन ने कहा कि हैदराबाद रियासत का हिंदुस्तान में इंजमाम, जुरात, जमहूरियत और कौमी यकजहती की अलामत है। उन्होंने कहा कि हैदराबाद को हिंदुस्तान का हिस्सा बनाने के पीछे कई अजीम शख्सियात की कुर्बानी शामिल है। मुल्क की 500 से ज्यादा रियासतों के इंजमाम के जरिए हिंदुस्तान को इंतशार से बचाने में सरदार वल्लभ भाई पटेल ने फैसला कुन किरदार किया था। वो आज सिकंदराबाद के परेड ग्राउंड में मुनक्किदा मरकजी वजारत सकाफत के जेर एहतमाम मुनक्किदा हैदराबाद यौम आज़ादी तकरीब से खिताब कर रहे थे। नायब सदर जमहूरिया ने कहा कि अजीम शख्सियात की कुर्बानियाँ और जद्दोजहद ने आने वाले नस्लों के लिए हमेशा तहरीक का जरिया बनी रही।
2: Hyderabad has fought against the Razakars this month. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
1: गवर्नर प्रताप शुक्ला ने कहा कि मुल्क की आज़ादी के 13 माह बाद हैदराबाद की आज़ादी हिंदुस्तानी तारीख का एक इंतहाई अहम वाकया था। उन्होंने कबायली इलाकों के अपने दौरे का जिक्र करते हुए कुमरम भीम जैसे जानबाजों की मुसल्ला जद्दोजहद के बारे में हासिल होने वाले तजुर्बात को याद किया। मरकजी वजीर सकाफत

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ భారత్లో అంతర్భాగం కావడం వెనుక ఎందరో మహనీయుల బలిదానం ఉందన్నారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడం ద్వారా దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ మహనీయుల త్యాగాలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
1: Hyderabad has fought against the Razakars this month. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Governor Shivapratap Shukla matladutu, deshaniki swatantram vachina 13 nelala tarvata Hyderabad vimochana Bharata charitralone atyanta keelakamaina ghattamani perkonnaru. Girijana prantala paryatanlo Komaram Bheem vanti వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్నట్టు నిజాం అంత మంచి పాలకుడే అయితే ఆపరేషన్ పోలో అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
2: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకర్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేము

0: అందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ.
1: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఆపరేషన్ పోలో కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అధర్మంపై ధర్మం సాధించిన విజయమని అభివర్ణించారు. హైదరాబాద్ జోధ్పూర్ మధ్య విడదీయరాని బంధం ఉందని, తాను అక్కడి ప్రతినిధిగా ఈ వేడుకలకు హాజరయ్యానని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 trillion తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో ఈరోజు జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడమని, వారి ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపామని వెల్లడించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన సందర్భంగా భారత రాష్ట సమితి హైదరాబాద్లోని పార్టీ భవన్లో సమైక్యతా దినోత్సవం నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, గ్లోబల్ గ్రీన్ కంపెనీ సంస్థ సహకారంతో 13.10 లక్షల విలువ కలిగిన 21 బ్యాటరీ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మెదక్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. ఈరోజు నిర్మల్లో ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడతలో భాగంగా 750 మందికి 5 లక్షల రూపాయల వంతున మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. జోగులాంబ గద్వాల కేంద్రంలో ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సొరంగ మార్గం కూలిపోయిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు. రాష్ట వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయల వ్యయంతో R&B రహదారులు, 16,000 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో 30 లక్షల రూపాయలతో రోడ్లు, మురికి కాల్వల పనులు చేపడుతున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2 స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలు

0: కుటీర పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ వ్యాపారాల విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హన్మకొండ జిల్లాకు చెందిన లబ్దిదారు పృథ్వీరాజ్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: బొజ్జపూరి పృథ్వీరాజ్ గౌడ్, హన్మకొండ జిల్లా భీమదర్పల్ మండలం ముల్కనూరు గ్రామం. 5 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ షాప్ నడుపుతా ఉన్నాం. మాకు ముద్ర లోన్ తో చాలా సహాయపడ్డది. ముద్ర లోన్ లో 50,000 రూపాయలు, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 3 లక్షల రూపాయల వరకు, మళ్ళీ 4 సంవత్సరాల్లో 5 లక్షల వరకు లోన్ కూడా పొందడం జరిగింది.
0: సంగారెడ్డిలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకున్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి ఏ జగదీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ నాయకులు, జిల్లా అధ్యక్షులు అశోక్చారి, ఆంజనేయుల్చారి, బ్రహ్మచారి, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాత్మకంగా రూపొందించిన ప్రతి వస్తువులో విశ్వకర్మ పాత్ర ఉంటుందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్గా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: आदौ मुख्याः वार्ताः. प्रधानमन्त्रिणा मोदिना नवदिल्ल्यां सेमिकॉन इंडिया 2026 इति कार्यक्रमस्य उद्घाटनम् अकारि. सेमीकंडक्टर क्षेत्रे चिप प्रारूपणाय 200 नवोद्यमानां पोषणं विधीयते इति केन्द्रीय मंत्री अश्विनी वैष्णवः प्रावोचत्. मोदिनः 25 अधिक लोकसेवाव्रतपूर्ति अवसरे भाजपेति दलस्य मासात्मकं राष्ट्रव्यापी సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పిఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాంగతం. భారతేన పాకిస్తానే ఆతంకీ సంరక్షణం విగోపితం. అపి చ క్రీడా వార్తాసు, క్రికెట్ స్పర్ధామాలికాయాం అద్య సాయం భారతం అఫ్ఘానిస్తాన్ దళేన సహ యోత్స్యతే. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्याः यशोभूमि परिसरे 2026 सेमिकॉन इंडिया इत्याख्यस्य त्रिदिवसीय सम्मेलनस्य उद्घाटनम् अकरोत्. त्रिदिवसीयं सम्मेलनमिदं भारते सहकारस्य, निवेशस्य, नवाचारस्य, प्रतिभाविकासस्य च संवर्धनाय केन्द्रितमस्ति. अत्रावसरे भाषमाणः प्रधानमन्त्री प्रावोचत् यत् भारतस्य अर्धचालक पारिस्थितिकी तन्त्रं तीव्रगत्या प्रसरति, यच्च नवाचाराय, निवेशाय, विकासाय च नूतनान् अवसरान् उद्घाटयति.
3: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए.
2: श्री मोदी न्यरूपयत यत् एकत्र भारतस्य अर्थव्यवस्था संवर्धते, अपरत्र च भारतमालक्ष्य वैश्विक विश्वासो अपि दृढ़ी भवति. तेन प्रतिपादितं यत् समाह्वान पूर्णायां वैश्विक परिस्थितौ अपि भारतेन 17.8% वृद्धिमानांकः पंजीकृतः अस्मिन्नेव.

డిమాండ్ మీన్స్ డిజైర్ టు బై బ్యాక్డ్ బై అన్ అడిక్వేట్ పర్చేసింగ్ పవర్. ఇన్ మేనేజీరియల్ ఎకనామిక్స్ డిమాండ్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్. ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ద డిజైర్ టు పొసెస్ ఎ పర్టికులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ వాంట్స్ టు పొసెస్ అన్ ఏరోప్లేన్. దిస్ ఈజ్ ద డిజైర్. బట్ మియర్ డిజైర్ టు పొసెస్ అన్ ఏరోప్లేన్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ డిమాండ్ ఫర్ ఏరోప్లేన్. దిస్ డిజైర్ టు పొసెస్ ద ఏరోప్లేన్ మస్ట్ బి బ్యాక్డ్ బై అన్ ఎబిలిటీ టు పే. దిస్ ఎబిలిటీ టు పే ఫర్ ద ఏరోప్లేన్ మస్ట్ బి బ్యాక్డ్ బై ఎ విల్లింగ్నెస్ టు పే టు. ఇఫ్ యూ కన్సిడర్ ది అబో ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ సఫిషియంట్ మనీ టు పే యాజ్ ద ప్రైస్ టు బై ది ఏరోప్లేన్, బట్ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు పే ద ప్రైస్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డిమాండ్ ఫర్ ది ఏరోప్లేన్. ఇఫ్ వన్ హ్యాస్ విల్లింగ్నెస్ టు పే ఫర్ ద ఏరోప్లేన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిమాండ్. దేర్ఫోర్ డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇంప్లైస్ త్రీ థింగ్స్. వన్, డిజైర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బయ్యర్ టు అక్వైర్ ఇట్. సెకండ్, విల్లింగ్నెస్ టు పే ఫర్ ఇట్. అండ్ ద లాస్ట్, ఎబిలిటీ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. టు సమ్ అప్, ద డిమాండ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఇస్ ద డిజైర్ ఫర్ ద ప్రోడక్ట్ బ్యాక్డ్ బై విల్లింగ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీ టు పే ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫైన్డ్ విత్ రెఫరెన్స్ టు ఎ పర్టికులర్ టైమ్, ప్లేస్, ప్రైస్ అండ్ గివన్ వాల్యూస్ ఆఫ్ అదర్ వేరియబుల్స్ ఆన్ విచ్ ఇట్ డిపెండ్స్. Features of demand. The above definition gives the features of demand as demand speaks not only the need but also implies the buyer's monetary capacity and willingness to part with for the product. Demand is always at a price. The quantity demanded must be specific to the period of time, such as 10 kilos of sugar per month, 2 liters of milk per day, etc. Nature of demand. Demand for a commodity is determined by its nature. We can broadly classify the goods into various categories on the basis of differences in their nature. Direct or derived demand. Direct demand refers to demand for goods meant for final consumption, known as consumer goods. It is the demand for consumers' goods like food items, ready-made garments, etc. In contrast, derived demand refers to demand for goods which are needed for further production, also known as producer goods. It is the demand for producer goods like industrial raw materials, machine tools and equipment. Domestic and industrial demand. In case of certain industrial raw materials which are also used for domestic purpose, for example, coal has both domestic and industrial demand, and the distinction is important from the standpoint of pricing and distribution of coal. Autonomous and induced demand. When the demand for a product is tied to the purchase of some parent product, its demand is called induced or derived. Autonomous demand is one where a commodity is demanded because it is needed for direct consumption. For example, pieces of furniture, personal mode of transport, etc. Perishable and durable goods demand. Perishable means non-durable. Perishable goods are the ones which cannot be used more than once. For example, food items, vegetables, photographic film, beverages, etc. Thus, non-durable goods are meant for meeting immediate or present demand only. Durable goods are the ones which can be stored and can be used over a period of time. New and replacement demand. If the purchase or acquisition of latest model of a particular machine as an addition to the existing machine, it is a new demand. If the purchase of an item is meant for maintaining the existing machine intact, it is replacement demand. Thus, demand for specific parts of a machine is replacement demand, but the demand for the latest model of a particular machine is a new demand. Individual and market demand. A market is visited by different customers. Customers' demands differ and depends on factors like income, age, gender, etc. They may react differently to the prevailing market price of a commodity. For example, when the price is very high, a low-income buyer may not buy anything, though a high-income buyer may buy something. In such case, we may distinguish between the demand of an individual buyer and that of the market, which is the aggregate of individuals. Total market and segmented market demand. Demand for a

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ ప్యాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరొక నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ అంశం గమనిక విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ ఆలపించిన కృష్ణకాంత్ గీతమది సీతారామం చిత్రం నుండి. ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జెహరా సల్మా గారు అందించే వివరాలు వింటారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ జెహరా సల్మా. నేను పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు లిల్లీలో కొత్తగా ప్రబులుతున్న చీడపీడలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించుదాం. అయితే లిల్లీ అనేది తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యపరంగా సాగుతున్న ముఖ్యమైన పంటల్లో బంతి, చామంతి తర్వాత లిల్లీని అత్యధికంగా పెంచడం జరుగుతుంది. అయితే కొద్ది సంవత్సరాల నుండి ఈ లిల్లీలో గణనీయంగా దీని విస్తరణం మరియు దీని దిగుబడి తగ్గిపోయింది. దీనికి కారణం కొత్తగా రెండు చీడపీడలు దీనికి ఆశించడం జరుగుతుంది. ఐసీఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్కి ఈ నమూనాలను పంపించడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యంగా ఒకటి మొగ్గ ఈగ, బ్లాజమ్ మిడ్జ్. దీనిని కాంటరానియా మ్యాక్యులో పెన్నిస్ ఫెల్ట్గా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ మొగ్గ ఈగ సోకినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పూల మొగ్గలపై మొదట నీటి మచ్చల్లాగా ఏర్పడతాయి, ఆ తర్వాత అవి గోధుమ రంగుకి మారి తర్వాత నలుపులోకి మారి చాలా వికారంగా తయారవుతాయి. సో పూ కాడలు కూడా వంకర్లు తిరిగిపోయి ఎండిపోతాయి. సో ఈ విధంగా అయిపోవడం వల్ల మార్కెట్లో పూర్తిగా వాటికి అసలు విలువ లేకుండా పోతుంది. సో ఈ పురుగుని ఉధృతి అనేది ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ డ్యామేజ్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ బ్లాజమిడ్జ్ పురుగు అనేది ఎలా దాడి చేస్తుంది అంటే, తల్లి ఈగ ఏదైతే ఉంటుందో ఇది సాయంత్రం వేళల్లో లేత పూ మొగ్గల లోపల 6 నుంచి 7 గుడ్లు సమూహాలను పెడుతుంది. తర్వాత ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు, ఏవైతే మ్యాగట్స్ అంటామో, ఇవి లోపల కణజాలాన్ని పూర్తిగా తింటాయి. ఈ తింటం వల్లే ఈ మచ్చలు మనకు బయటికి మొగ్గలు ఇలా వంకర్లు తిరిగి కనిపిస్తాయి. దీని తర్వాత ఈ లోపల నుంచి తినుకుంటూ పోవటం

వల్ల దీనివల్ల మొగ్గలు విచ్చుకునే సమయానికి పూర్తిగా కుళ్ళిపోతాయి. తర్వాత కొన్నిసార్లు ఇవి మనం ఎట్లా కనిపిస్తాయి అంటే నెమటోడ్ ఇన్ఫెస్టేషన్, నులిపురుగు ఇన్ఫెస్టేషన్ లాగా కూడా ఇవి కనిపిస్తాయి. దాంతో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఇది ఏది అని. అయితే దీన్ని ఎలా గుర్తించాలంటే నులిపురుగు వ్యాప్తి చెందినప్పుడైతే అవి మొగ్గలపైన, కాండం పైన ఇలా బొడుపుల్లాగా కనిపిస్తాయి. కానీ ఈ మొగ్గ ఈగ వ్యాపించినప్పుడు ఈ బొడుపులు అనేవి మనకి కనిపించవు. సో వీటి జీవిత చక్రం ఎలా ఉంటుందంటే ఈ ఈగ మొత్తం జీవితకాలం 14 నుంచి 17 రోజుల్లో పూర్తయిపోతుంది. ఆడ ఈగలు కొత్తగా వచ్చే లిల్లీ మొగ్గల లోపల ఏదైతే నేను చెప్పినట్లు 6 నుంచి 7 గుడ్లు సమూహాలను పెడుతుంది. ఆ తర్వాత దీని నుంచి ఒక 30 నుంచి 48 గంటలలో ఇది పొదుగుతుంది. పొదిగిన తర్వాత ఈ పిల్ల పురుగులు ఏవైతే బయటికి మ్యాగర్ట్స్ అయితే వస్తాయో లోపల కణజాలాన్ని తింటుంది. ఇవి మ్యాగర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పురుగులు దూకే స్వభావం ఉంటుంది దీనికి. సో ఇవి పూల నుండి కింద నేలపైకి దూకుతుంది. నేలలోకి దూకినప్పుడు నేల ఒకవేళ తేమగా ఉంటే అది అక్కడే మట్టిలో కోశ దశలోకి వెళ్ళిపోతుంది, అంటే ప్యూపాగా మారిపోతుంది. ఈ దశలో అది 7 నుంచి 12 రోజుల పాటు ఉండి తర్వాత సాయంత్రం వేళలో ప్యూపా నుండి ఈగలు బయటకు వస్తాయి. ఇవి 3 నుంచి 4 రోజులు బ్రతుకుతాయి. ఈ 3 నుంచి 4 రోజుల్లో ఇవి మళ్ళీ కొత్తగా మొగ్గలపై మళ్ళీ గుడ్లు పెడతాయి. ఈ విధంగా దీని జీవితకాలం, జీవిత చక్రం నడుస్తుంది. అయితే మనం ఈ మొగ్గ ఈగను నివారించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. దీని నివారణకు పొలాన్ని ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈగలు సాయంత్రం వేళలో గుడ్లు పెట్టడానికి వస్తాయి కాబట్టి గుడ్లు పెట్టకుండా నిరోధించేందుకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి సాయంత్రం పూట. ఈ ఈగ యొక్క నష్టాన్ని మనం చూడకముందే ముందు జాగ్రత్త చర్యగా ఈ వేప కషాయాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. గుడ్లు, పిల్ల పురుగులు పూల రేగుల లోపలి భాగంలో దాగి ఉండటం వల్ల కీటకనాశులు ఎంత కొట్టినా కూడా దాని ప్రభావం అంతగా కనిపించదు. కాబట్టి వెంటనే ఒకవేళ 1-2 పూలు మనకు కనిపించిన వెంటనే కాడలను మొత్తంగా తీసివేసి ఎక్కడైనా కాల్చి పడేయాలి, లేకపోతే వాటిని పూర్తిగా నాశనం చేసి మట్టిలో కప్పి ఉంచేయాలి. ఇలా చేయటం వల్ల, కాల్చి పాడేయటం వల్ల దీని వ్యాప్తిని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. లిల్లీలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో నాశనం కల్పిస్తున్నది పిండి నల్లి, మిల్లీ బగ్. ఈ పిండి నల్లి అనేది తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ మొత్తం వేరు మొదళ్ళ దగ్గర మొత్తం అవి వ్యాపించి ఆకులు మొత్తం కుళ్ళిపోయి నల్లగా మారిపోయి మొత్తం మొక్కలు మొత్తం తీసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా 2 రకాల జాతులు గుర్తించబడ్డాయి. ఒకటి డిస్మోకోకస్ నియోబ్రేవైప్స్, ఇంకోటి ఫెరీసియా వెరిగేటా. ఈ డిస్మోకోకస్ అనేది మైనపు పూతతో కూడిన గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఈ ఫెరీసియా వెరిగేటా ఇది శరీరంపై చారలు మరియు చివర 2 తోకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 పిండి నల్లుల వల్ల ఈ నష్టం అధికంగా జరుగుతుంది. దీని లక్షణాలు చూసుకున్నట్లయితే పిండి నల్లులు సమూహాలు ఆకులు కింద భాగంలో మరియు దుంపలపై దట్టంగా వ్యాప్తిస్తాయి. ఆకులు పాలిపోయి ఎండిపోవటం ప్రారంభమవుతాయి. ఇవి పెద్ద మొత్తంలో తేనెలాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి కాబట్టి ఇది చీమలను ఆకర్షిస్తుంది మరియు నల్లటి బూజు సూటి మౌల్డ్ పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. సోకిన మొక్కలు ఎదుగుదల ఆగిపోయి తీవ్రత ఎక్కువైతే మొక్కలు గుంపులుగా ఎండిపోతాయి, చివరికి చనిపోతాయి. అధిక ఉష్ణోగ్రత ఉండి పొడి వాతావరణంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని యాజమాన్యం పద్ధతులు చూసుకున్నట్లయితే నాటడానికి ముందే దుంపలను సిలికాన్ సర్ఫెక్టెంట్, ఆర్గనో ట్రైసిలికోన్ అనే ద్రావణంలో 0.2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటిలో కలిపి ఈ దుంపలను కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పొలంలో దాన్ని నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందస్తుగానే ఈ పిండి నల్లి ఒకవేళ ఆ పొలంలో ఉన్నా కూడా దీని వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. పిండి నల్లి సోకిన ఆకులను ఎప్పటికప్పుడు సేకరించి పూర్తిగా నాశనం చేయాలంటే కాల్చి వేసి దూరంగా పడేయాలి. క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా నీటి పారుదల అందించాలి. మొక్క మొదల దగ్గర క్రౌన్ పార్ట్లో మరియు వేరు భాగం ఎండిపోకుండా చూసుకోవాలి. తద్వారా పిండి నల్లి కాలనీలను వ్యాప్తిని తగ్గించవచ్చు. మనం సాళ్ల మధ్య నేలను ప్రతి 2 నుంచి 20 రోజుల వ్యవధిలో తరచూ కలియబెట్టాలి. కుర్పీతో మనం కలియబెడుతూ ఉండాలి. దీనివల్ల దీని జీవిత చక్రాన్ని మనం అరికట్టించవచ్చు. పిండి నల్లి ఉధృతి ప్రారంభమైతే మొక్క మొదళ్ళ భాగంలో ఫిష్ ఆయిల్ రెజిన్ సోపు 25%ని ప్రతి 3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ని

రెండింటికి కలిపి మరియు సిలికాన్ సర్ఫెక్టెంట్స్ అనే ద్రావణం 0.5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి మార్చి రెండు మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తూ ఉండాలి. పంట మార్పిడిని కూడా అనుసరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈ పురుగుల యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ చెప్పిన విధానాలను రైతు సోదరులు తమ పంట పొలాల్లో అందరూ కలిసి సామూహికంగా అవలంబిస్తే చాలా వరకు ఈ రెండు ఏవైతే ఈ మొగ్గ ఈగ మరియు ఈ పిండి నల్లి ప్రబులుతుందో ఎక్కువగా దీన్ని మనం నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ ప్యాథాలజీ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరొక నెంబర్ 232408853, ఇంకో నెంబర్ 29550923. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 వేరుశెనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఆనంద చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన వేటూరు గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసి దర్మన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటివరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై.

0: जब चिप डिजाइन पूरा होने के बाद प्रोडक्शन के लिए चली जाती है, लेकिन टैप आउट के बाद काम रुकता नहीं है, उसी दिन अगले वर्जन पर काम शुरू हो जाता है और भारत भी यही कर रहा है। हमारे पहले फेज का साइज लगभग 8 बिलियन डॉलर्स का था, जबकि सेकंड फेज का 13.5 बिलियन डॉलर तक का हमने तय किया है।
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశం

0: సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
1: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 100,000 రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో.

0: జరిగిన జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వేరుశెనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0400 STD కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955059023. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కృష్ణసాయి. కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్కు స్వాగతం. మన 2 తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజ పంటలలో ముఖ్యమైనది వేరుశెనగ. వానాకాలంలో వర్షాధారంగా సాగు చేస్తారు మరియు యాసంగిలో ఆరుతడి పద్ధతిలో స్ప్రింక్లర్ల ద్వారా సాగవుతుంది. ఈరోజు వేరుశెనగను ఆశించే చీడపీడలు, పురుగులు మొదలైనవి వివరించడానికి మరియు రైతులు వేరుశెనగ పంటను ఏ విధంగా కాపాడుకుంటూ అధిక దిగుబడి సాగించాలనే విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. వీరు రైతులు అడిగే ప్రశ్నలకు సలహాలు, సూచనలు నేరుగా అందజేస్తారు. రైతులు మరియు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం నమస్కారం.
7: నమస్కారం అండి.
6: ముందుగా ఈ వేరుశెనగను ఏ రకమైన పురుగులు మరియు తెగుళ్ళు ఆశిస్తాయి వివరిస్తారా?
7: మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశెనగలో అనేక రకాలైన చీడపీడలు ఆశించి నష్టాలను కలుగజేస్తున్నాయి. అందులో ముఖ్యంగా తెగుళ్ళ విషయానికి వస్తే మనకు

0: అన్నం కుళ్ళు తెగులు, మొలక కుళ్ళు తెగులు మరియు వేరు కుళ్ళు తెగులు అనేవి నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా మనకు కొన్ని రకాల తెగుళ్ళు, ఆకుమచ్చ మరియు తుప్పు తెగుళ్ళు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇంకా వైరస్ తెగుళ్ళు కూడా వేరుశనగను ఆశించి పంటలు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అదేవిధంగా పురుగుల విషయానికి వచ్చినట్టయితే మనకు ఆకుముడత మరియు లద్దె పురుగు మరియు రసం పీల్చు పురుగులు అనేవి ఆశించి వేరుశనగ పంటని అధికంగా నష్టపరుస్తున్నాయి.
1: మేడం ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
2: హలో,
1: నమస్కారం అండి. మీరు మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వేస్తున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: దివ్యరాణి మేడం గారికి నమస్కారం. మేడం
0: నమస్తే అండి.
2: నా పేరు కె నవీన్ రెడ్డి. మాది తెలంగాణలోనే ఫేమస్ అండి వేరుశనగలో. మోతే మండలం సిరికొండ అండి, సూర్యాపేట జిల్లా.
0: ఓకే, చెప్పండి.
2: అయితే మా దగ్గర ఉధృతి, లద్ది పురుగు ఉధృతి సంవత్సరం సంవత్సరానికి బాగా పెరుగుతుంది మేడం.
0: ఓకే.
2: ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డైపెల్ లాంటి మందులు వాడటం వల్ల, బ్యాసిలస్ ఇస్తున్నారు కదా, ఇవి వాడటం వల్ల తాత్కాలికంగా తగ్గుతుంది కానీ మళ్ళా పెరుగుతుంది. లానెట్ లాంటి మందులు వాడవచ్చా? దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి మేడం? అదేవిధంగా సింథటిక్ పైరిథ్రైడ్ అంటే ఏంటి మేడం?
0: అంటే మనకి రసాయనాలలో రకరకాల గ్రూప్స్ ఉంటాయండి. సింథటిక్ పైరిథ్రైడ్స్ అని చెప్పేసి, ఆర్గానోఫాస్ఫేట్స్ అని చెప్పేసి రకరకాల గ్రూపులు ఉంటాయి. మనకి ఏంటంటే లద్దె పురుగు ఉధృతిని మీరు మొదటి దశ నుంచి చూసినట్టయితే మనకు స్టార్టింగ్ తక్కువగా, అంటే మనకి పురుగులు పిల్ల దశలో ఉన్నప్పుడు నీమ్ ఆయిల్తో కంట్రోల్ అవుతుంది. అయితే అవి పెద్దగా అయిన తర్వాత మనకి, మీకు విషపు ఎర అనేది ఐడియా ఉంటే, విషపు ఎర బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ పురుగులు రాత్రిపూట మనకి నేల నుంచి బయటకు వచ్చి ఆకులు తినడం అనేది జరుగుతుంది. సో దానికోసం పొలంలో విషపు ఎరలు అనేది చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం మీరు 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం, తర్వాత మోనోక్రాటోపస్ కానీ క్లోరోపైరిపస్ కానీ 1/2 లీటరు కలిపి ఉండలుగా చేసి సాయంత్రాలు మీరు పొలంలో చల్లాలి. సో దీంతో మనకు లద్దె పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా వరకు తగ్గించవచ్చు.
1: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నవీన్ రెడ్డి గారు. మేడం చెప్పిన సూచనలు పాటించి మీరు మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు మేడం. వేరుశనగను ఏ రకమైన పురుగులు ఆశిస్తాయంటే చెప్తున్నారు.
0: పురుగులు మనం తెగుళ్ళ గురించి తెలుసుకున్నాము. పురుగులలో తీసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు మరియు పొగాకు లద్దె పురుగు. ఇప్పటిదాకా మనకి రైతు అడిగినట్టు పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో పొగాకు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగులు మరియు పచ్చదోమ అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నది.
1: ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు మరియు వాటి యాజమాన్యం గురించి వివరిస్తారా?
0: అయితే మనం ముందుగా ఏంటంటే నేల ద్వారా ఆశించే తెగుళ్ళు ముఖ్యమైనవి మొదలుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు. అయితే మనకు పంట దశను బట్టి ఈ తెగుళ్ళు ఆశించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంట వేసిన తర్వాత తొలి దశలో వేరుకుళ్ళు తెగులు మరియు మొదలుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మొదలుకుళ్ళు తెగులు విషయానికి వచ్చినట్టయితే మనకు పంటను నాటిన తర్వాత 30 నుంచి 40 రోజుల దశలో పంటను ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల యొక్క మొదల భాగాలు అనేది కుచించుకుపోయి మనము తర్వాత మెల్లిగా ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎండిపోవడం, చనిపోవడం జరిగిన మొక్కని గనక మనం తీసి చూసినట్టయితే నేలలోంచి, మనం శిలీంద్రం యొక్క నల్లని అవశేషాలు అనేది మనము ఈ మొక్కల పైన గమనించవచ్చు. అయితే ఈ తెగులు ఏంటంటే నేల ద్వారా వస్తుంది. మనం ఏంటంటే ఒకే ప్రాంతంలో మనం ప్రతి సంవత్సరం ఇదే పంటను వేయడం అనేది దీనికి ముఖ్య కారణం. అదేవిధంగా మనకు తేలిక నేలల్లో సాగు చేస్తున్నాం కాబట్టి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే బెట్ట ఉండి తర్వాత దశలో మనం ఇరిగేషన్ ఇవ్వడము, ఈ దశలో కూడా తెగులు ఎక్కువగా అధికమవడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటంటే, ఫస్ట్ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఏంటంటే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే మనకు విత్తన శుద్ధి ద్వారా 30 నుంచి 45 రోజుల వరకు మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. దీనికోసం మనము టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మనకు కాంబినేషన్ ప్రోడక్ట్స్ అంటే రెండు రకాల శిలీంద్ర నాశకాలు కలిపి వస్తున్నాయి.

0: పెన్ఫ్లూప్లైన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. అది 1 మిల్లీలీటరు 1 కిలో విత్తనానికి. అయితే మనము ప్రస్తుతం రసాయనాల వాడకం తగ్గించాలి, జీవనయంత్ర పద్ధతులు వాడాలి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా చాలా చెప్తూ ఉంది. సో దీనికోసం మనకి జీవనయంత్రణ కారకాలైన ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి 45 రోజుల తర్వాత మనకు కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలో సగభాగం ఎండిపోవడము, తర్వాత మొదళ్ళ దగ్గర మనము తెల్లని శిలీంద్రం యొక్క బూజుని గమనించవచ్చు, తర్వాత మనకి ఆవగింజ పరిమాణంలో ఉండే శిలీంద్ర బూజు తర్వాత దశలో ఆవగింజ పరిమాణంలో శిలీంద్రం యొక్క అవశేషాలు మారి ఇవి ఏంటంటే నేలలో ఏళ్ల తరబడి అనేవి అలాగే ఉండిపోయి మనం పంట మళ్ళీ వేయగానే పంట నాశించడం జరుగుతుంది ఈ కాండం కుళ్ళు తెగులు. దీని నివారణకు కూడా మనం ఎలా అయితే మొదలు కుళ్ళు తెగులుకి మనము విత్తన శుద్ధి చేస్తామో కాండం కుళ్ళు తెగులు కోసం కూడా మనం విత్తన శుద్ధి చేయాలి. అయితే మనం విత్తన శుద్ధి చేశాక కూడా మనకు తెగులు కనిపించిందంటే టెబుకోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి మొదళ్ళు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ తెగులు వ్యాప్తి చెందకుండా మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనకి వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు కూడా మనకి నాటిన 30 నుంచి 45 రోజుల వరకు ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా మనం విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఏంటంటే మనము పంట మార్పిడి, వేసవి లోతు దుక్కులు, విత్తన శుద్ధి చేయడం ద్వారా అదేవిధంగా ట్రైకోడర్మా అనే శిలీంద్రనాశిని మనము పశువుల ఎరువులో 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 10 రోజులు మాగబెట్టి తర్వాత మనం ఆఖరి దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ ట్రైకోడర్మా అనేది నేలలో వృద్ధి చెంది ఈ వ్యాధికారక శిలీంద్రాలని అనేది తగ్గించడం జరుగుతుంది.
1: ఓహో, అయితే ఈ మొదలు కుళ్ళు అనేది వేరుకుళ్ళు రెండు ఒకే టైంలో
0: వస్తాయి? దాదాపుగా ఒకే దశలో వస్తాయి. అయితే కొంచెం వాటి యొక్క మనం లక్షణాలను బట్టి ఇది మొదలు కుళ్ళ వేరుకుళ్ళ అని గుర్తించవచ్చు.
1: ఈ రెండు తర్వాత దశ
0: కాండం కుళ్ళు.
1: ఓకే, ఇప్పుడు గాలి ద్వారా ఏ విధంగా తెగుళ్ళు ఆశిస్తాయి దాని యాజమాన్యం కూడా తెలియజేస్తారా?
0: అయితే మనకు గాలి ద్వారా అంటే ఎయిర్ బర్న్ డిసీజెస్ అంటాం మనము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆకుమచ్చ తెగులు ఒకటి, తుప్పు తెగులు ఒకటి. అయితే ఆకుమచ్చ తెగులు చూసినట్టయితే మనకి ముందుగా వచ్చే ఆకుమచ్చ ఉంటుంది, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ. సో ముందుగా వచ్చే ఆకుమచ్చ అంటే 30 రోజుల దశలో 40 రోజుల వరకు వస్తుంది. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ ఏంటంటే 45 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యి మనకి పంట చివరి దశ వరకు కూడా వస్తుంది. ఈ ఆకుమచ్చ సోకినప్పుడు ఆకులపైన నలుపు రంగు మచ్చలు ఉంటాయి, చుట్టూ పసుపు రంగు వలయాలు ఉంటాయి ముందుగా వచ్చే వాటిలో. ఆలస్యంగా వచ్చే వాటిలో నలుపు రంగు మచ్చలు ఆకు అడుగు బాగానే ఉండి శిలీంద్రం యొక్క అవశేషాలు ఉంటాయి. తర్వాత క్రమేణా ఇది ఆకుల నుంచి ఈ నెలకు వ్యాపిస్తుంది, తర్వాత కాండంకి వ్యాపించి ఆకులు అనేది మొత్తంగా రాలిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే దాదాపుగా ఆకులన్నీ రాలిపోవడం వల్ల రైతులకి మొక్కలు హార్వెస్ట్ చేసుకోవడం అంటే మొక్కలని పీకడం అనేది చాలా కష్టమైపోతుంది. కాండంకి కూడా ఇది క్రమేణా విస్తరిస్తుంది కాబట్టి. సో దీని నివారణకి ఏంటంటే మనము విత్తన శుద్ధి అనేది దీన్ని కొంతవరకు అరికడుతుంది. అదేవిధంగా మనకు ఆకుమచ్చలు మనకి తొలి దశలు గుర్తించగానే మనం ఏంటంటే క్లోరోథాలోనిల్ అనే శిలీంద్రనాశిని 400 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే మనకి కొన్నిసార్లు ఆకుమచ్చ తెగులతో పాటు తుప్పు తెగులు కూడా కలిసి వస్తుంది. ఈ తుప్పు తెగులు ఏంటంటే ఆకు అడుగు బాగాన ఇటుక రంగు పొక్కులు అనేది గమనించవచ్చు. అయితే కొంచెం మనకు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, తర్వాత అదేవిధంగా కొన్నిసార్లు పొడి పరిస్థితుల్లో కూడా ఈ తుప్పు తెగుల్ని ఆకుమచ్చ తెగులతో పాటుగా గమనించవచ్చు. దీనికి కూడా మనము క్లోరోథాలోనిల్ 400 గ్రాములు 1 కిలో 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ ఆకుమచ్చ తెగులు కానీ తుప్పు తెగుల్ని కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఓకే, ఇప్పుడు మరి వైరస్ తెగుళ్ళు అంటే ఏంటి, వేరుశెనగను ఏ విధంగా ఆశిస్తాయి మేడం, వాటి యాజమాన్యం గురించి కూడా వివరించుతాం.
0: అయితే మనకు వేరుశెనగలో 2 రకాల వైరస్ తెగులు ఉన్నాయి, మోవు కుళ్ళు వైరస్ తెగులు, కాండం కుళ్ళు వైరస్ తెగులు. అయితే ఇవి మోస్ట్లీ 45 రోజుల తర్వాత

0: మనము వైరస్ తెగులు అనేది గుర్తించడం జరుగుతుంది. కొన్నిసార్లు 30 రోజుల తర్వాత కూడా వస్తుంది. అయితే ఈ వైరస్ తెగులు సోకిన మొక్కలు ఏంటంటే, మొక్కలు చిన్నవిగా ఉండి ఆకులు ఆకులు చిన్న సైజుకి మారుతాయి. అంటే దాని నార్మల్ సాధారణ పరిస్థితి కంటే ఆకులు చిన్నవిగా ఉండి మొక్క ఎదుగుదల అనేది ఉండదు. అయితే ఒకవేళ మొక్క ఎదుగుదల ఉన్నా కూడా మనం ఆ మొక్కను పీకి చూస్తే లోపల కాయలు అనేవి ఏర్పడవు. ఏర్పడినా కూడా చిన్నవిగా ఉండి మనకి అందులో గింజ అనేది ఏర్పడడం జరగదు. అయితే మనకేంటంటే ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు వచ్చినప్పుడు మొవ్వు భాగం మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా పూత రాదు మనకు, తర్వాత కాయలు అనేవి ఏర్పడవు. ముఖ్యంగా ఈ వైరస్ ఏంటంటే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తామర పురుగులు అనేవి వాహకాలుగా, ఈ వైరస్కి వాహకాలుగా పనిచేస్తాయి. మనము ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అవి మనకు వ్యాప్తి చెందిస్తాయి. అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు కూడా అంతే. మనకి కాండం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, మొక్క సరిగ్గా పెరగదు, కాయలు ఏర్పడవు. ఈ రెండు తెగుళ్ళు కూడా మనకి ఏంటంటే తామర పురుగు ద్వారానే వ్యాప్తి చెందుతాయి. సో వైరస్ కుళ్ళుకు అనేది మనము రసాయనాలు వాటి కోసము ప్రత్యేకంగా ఏమీ లేవు. మనం ఏంటంటే ఈ తెగులు వ్యాప్తిని అనేది అరికట్టాలి. సో కాండం కుళ్ళు వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే మనకు పంట లేని సమయంలో ఈ వైరస్ అనేది పార్థీనియం అనే వయ్యారి బామ అంటాం కదా మనం, ఈ వయ్యారి బామ మీద ఆశించి మళ్ళీ పంట వేయగానే పంటకు రావడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే పొలం గట్ల పైన కలుపు మొక్కలను అనేది ముఖ్యంగా వయ్యారి బామ లేకుండా చూసుకోవాలి రైతులు. అదేవిధంగా తామర పురుగుల యొక్క నివారణ చర్యలను చేపట్టాలి. మనం వీటి కోసం జిగురు అట్టలు ఉపయోగించవచ్చు. అదేవిధంగా చుట్టూ మనం సజ్జ జొన్న లాంటి వాటిని మొక్కలను కూడా చుట్టూ వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు థయోమిథాక్సామ్ అనే కీటకనాశిని 100 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ వైరస్ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఓకే మేడం, శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇంతవరకు మీరు తెగుళ్ళ గురించి సమగ్రంగా వివరించారు, ఇప్పుడు వేరుశనగను ఆశించే పురుగులు గురించి తెలియజేస్తారా?
0: అలాగే అండి. అయితే మనము వేరుశనగ తీసుకున్నట్టయితే మనకు మొదటి దశ నుంచి చివరి దశ వరకు అనేక రకాల పురుగులు ఆశించి పంటకు నష్టాన్ని కలిగజేస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదటి దశలో పంట వేసిన 30 రోజుల్లోపు మనకు ఆకుగూడు పురుగు. సో ఈ పురుగు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పైభాగాన గీకి తినడం, తర్వాత ఆకులన్నీ గూడుగా కట్టుకొని ఉంటాయి, లోపల మన పత్రహరితాన్ని అంతా గీకి తినడం వల్ల ఆకులు అనేవి మనకు ఒక ఎండిపోయినట్టుగా మనకు చూడగానే చెట్లు ఒక అనారోగ్యంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.
1: ఓకే,
0: సో ఇలాంటి దశలో మనకు 30 రోజుల్లోపు వీటిని అంటే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనము నీమ్ ఆయిల్ మనకేంటంటే 1500 ppm 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కాంబినేషన్ అంటే మనకి రెండు రకాల శిలీంద్రనాశలు కలిసిన నొవల్యూరాన్ ప్లస్ ఎండాక్సా కార్బన్ చెప్పేసి కీటకనాశిని 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుముడత పురుగు యొక్క ఉధృతిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అయితే తర్వాత దశలో మనకి వచ్చే పురుగుల్లో ముఖ్యమైనది పొగాకు లద్దె పురుగు. అయితే ఏంటంటే ఈ పురుగు మనకి ఆకులపైన గుడ్ల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి పొలంలో. అదేవిధంగా మనము ఫిరమోన్ ట్రాప్స్ కూడా మనకి ఈ పొగాకు లద్దె పురుగుకి ఆకర్షణ బుట్టలు అనేవి మనకు ఉన్నాయి. సో వాటి ద్వారా మనం ఏంటంటే వాటిలో పడ్డ పురుగుల ఉధృతిని బట్టి మనము అది ఆర్థిక పరిమితికి ఎక్కువగా ఉన్నాయి అంటే మనము ఖచ్చితంగా మనము నివారణ చర్యలు అనేది చేపట్టాలి. తొలి దశలో మనము నీమ్ ఆయిల్ అంటే వేప నూనెతోని నివారించుకోవచ్చు. తర్వాత దశ లార్వాలని మనము నవల్లి.

0: ప్యూరాన్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే తర్వాత ఉధృతి ఎదిగిన లార్వాల నివారణకు మనకు క్లోరాంట్రానిలీప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే విషపు ఎరలు అనేది పొగాకు లద్దె పురుగు యొక్క నివారణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఈ పురుగులు మనకి పగలు అంతా కూడా మట్టి పెడ్డల కింద ఉండి రాత్రి సమయంలో బయటకు వచ్చి మొక్కను తినడం అనేది జరుగుతుంది. సో మనం రైతులు ఉదయము ఫీల్డ్లో చూసినప్పుడు మనకి ఎక్కువగా పురుగులు అనేది కనిపించవు. అందుకని చెప్పేసి ఈ విషపు ఎరలు సాయంత్రం పూట మనము ఏంటంటే దీనికోసము 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లము, తర్వాత మోనోక్రోటోఫస్ లేదా క్లోరోపైరిపస్ అనే శిలీంద్రనాశిని 500 మిల్లీలీటర్లు కలిపి మనము ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా కలిపి సో వీటిని సాయంత్రం పూట మనము పొలంలో చల్లుకోవాలి. సో మనకి ఎందుకంటే ఉధృతి అంతా సాయంత్రం పురుగులన్నీ బయటకు వస్తాయి ఆకులను తినడానికి. సో మనకు వీటి వల్ల ఈ విషపు ఎరల ద్వారా వీటిని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు.
1: ఉండలు అన్నారు కదా, ఎంత సైజులో చేసుకోవాలంటే
0: అంటే చిన్నవిగా మనకు ఒక పల్లి సైజు ఉండలు, పల్లీలు ఎంత పెద్దగా మనకి వేరుశనగ గింజలు ఆ సైజు కొంచెం పెద్దగా ఉన్నా సరే మనకి ఏంటంటే ఉండలు ఉండలుగా చేసుకుంటే చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది.
1: ఓకే, అయితే ఈ పురుగుల గురించి చెప్తున్నారు కదా, దాంట్లో ఆకుగూడు పురుగు, పొగాకు చెప్పారు,
0: పొగాకు లద్దె పురుగు
1: రెండే ఉంటాయా మేడం?
0: రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయండి. రసం పీల్చు పురుగులు ఏంటంటే మనకి తామర పురుగులు మరియు పచ్చదోమని రసం పీల్చు పురుగులు అంటారు. అయితే ఈ తామర పురుగు సోకినప్పుడు మనకి తామర పురుగులు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం ద్వారా వెండి రంగు అంటే పైన తెలుపు రంగు మచ్చల ఆకుల పైన గమనించవచ్చు. మనం ఇందాక తెలుసుకున్నాం కదా వైరస్ తెగుళ్ళ యొక్క వ్యాప్తి అనేది తామర పురుగుల ద్వారా, అంటే రెండు రకాల నష్టాలు, రసాన్ని పీల్చుతాయి పత్రహరి, దీని ద్వారా మనకు మొక్క అనేది ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా వైరస్ తెగుళ్ళ యొక్క వ్యాప్తిని కూడా చేస్తాయి. సో ఈ పచ్చదోమ కూడా అంతే, మనకి రసం పీల్చడం ద్వారా మనకి ఆకుల చివర్లలో వి ఆకారంలో ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ పచ్చదోమ వల్ల. సో మనకు పొలంలో కనిపించినప్పుడు వి ఆకారంలో ఆకుల చివరలో ఎండిపోవడం చేస్తే పచ్చదోమ యొక్క ఉధృతి అనేది మనం ఉంది అని తెలుసుకోవచ్చు. సో వీటి నివారణకు ఏంటంటే మనము థయోమిథాక్సామ్ అనే మందుని 100 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వీటిని నివారించడానికి రసం పీల్చు పురుగులని మనం విత్తన శుద్ధి కూడా ఇమిడాక్లోప్రేట్తో చేసుకున్నట్టయితే వీటి యొక్క ఉధృతి అనేది తగ్గించవచ్చు.
1: ఇది తామర పురుగుల్ని ఎలా గుర్తిస్తారు? అది
0: తామర పురుగులు అంటే మనకు ఆకులపైన, అంటే తామర పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి, మనము పురుగు సోకిన ఆకులపైన ఏంటంటే తెలుపు రంగు మచ్చలు కనిపిస్తాయి, చిన్న చిన్న తెలుపు రంగు చిన్న మచ్చలు కనిపిస్తాయి. అప్పుడు మనం ఆ మొక్కను తీసుకొని మనం ఒక తెల్ల కాగితం పైన మనం కొట్టి చూసినట్టయితే అవి నల్లవిగా ఉండి చిన్న పురుగులు మనకు ఆకులపైన పేపర్ పైన మనం చూసినట్టయితే పురుగులని గమనించవచ్చు.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085853, ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇందాక మీరు తెగుళ్ళు పురుగుల గురించి చెప్పారు కదా, ఈ రెండు రకాలే ఉంటుందా మన వేరుశనగకి ఇంకేవైనా?
0: అంటే వేరు పురుగు కూడా మనకు ఈ మధ్యకాలంలో బాగానే ఆశిస్తుంది. ఈ వేరు పురుగు వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఎండిపోవడం, అక్కడక్కడ గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి. సో తర్వాత మనకేంటంటే ఆ మొక్కలను చూసినట్టయితే ఎవరో కట్ చేసినట్టుగా మనకి మొక్కలు కట్ అవుతాయి, వేరు భాగం లోపల ఉండిపోయి మనకు మొక్క పైన అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో వీటి యొక్క నివారణకు మనము

0: గుళికలు వేసుకోవాలి. 4-8 గ్రాన్యుల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. 4-8 గ్రాన్యుల్స్ 1/2 కిలోలు 1 ఎకరానికి చల్లుకోవాలి. మనం ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం వల్ల ఈ వేరుపురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: ఓకే మేడం, ఇవి ఎటువంటి నేలల్లో అయినా ఈ వైరస్ తెగుళ్ళు సోకుతుంటాయా మనకి? ఆ టెర్రా నేల
0: వైరస్ తెగుళ్ళకి మనకు నేలలతో సంబంధం లేదండి. ఎటువంటి నేలలైనా కూడా వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్ళ వ్యాప్తి అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది.
1: ఓకే, సమయం అయిపోతుంది మేడం. ఈ అంశానికి సంబంధించి చివరిగా రైతులకు మీరు అందించే సలహాలు?
0: అయితే మనకు వేరుశనగ పంట అనేది మనము ఎక్కువగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఖరీఫ్లోను, మనకు ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే యాసంగిలో సాగు చేస్తున్నారు. అయితే ఈ సాగు చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా సాగుకు ముందు మనకేంటంటే రైతులు దుక్కిలో ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP వేసుకోవడం అనేది కూడా చేసుకోవాలి. అదేవిధంగా జిప్సం కూడా చాలా ముఖ్యమైన పోషకం, సో జిప్సం కూడా 45 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనితో పాటు మనము ఈ తెగుళ్ళు పురుగులను ప్రతిరోజు గుర్తిస్తూ మనకు పంటను అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే ఈ పురుగులు తెగుళ్ళు తక్కువ ఉధృతి ఉన్నప్పుడే మనము నివారణ చర్యలు చేపట్టినట్టయితే వీటి వలన మనము రసాయనాల వినియోగానికి అవసరమయ్యే ఖర్చుని తగ్గించవచ్చు. అదేవిధంగా దీని ద్వారా మనము అధిక దిగుబడులు పొందవచ్చు. సో అదేవిధంగా నేలలో కూడా మనకేందంటే ఈ ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నట్టయితే నేల యొక్క ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. అదేవిధంగా పంట యొక్క ఎదుగుదల కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు అనేది పొందడం జరుగుతుంది.
1: ఓకే డాక్టర్ దివ్యరాణి గారు, ఇంతవరకు మీరు వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరించారు. మీరు వివరించిన విధంగా తగిన సూచనలు పాటిస్తూ రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ వి దివ్యరాణి గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు వేరుశెనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కృష్ణసాయి.
1: तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
2: परम तो सब यही डाले.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషణ నిర్వహణ గురించి వ్యవసాయ పరిశోధనా స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్

0: డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో పత్తిలో యాజమాన్య పద్ధతుల గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం 6:35. రేపు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు రాత్రి 6:50. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెంసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం, అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏమిటి?
3: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీంట్లో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటల పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా, అంటే కొన్ని అపోహలు ఉంటాయి, కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతీ తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అనమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి, అంటే
2: హమారి అంగన్వాడీ
3: హమారి జిమ్మేదారి,

0: అమారి జిమ్మేదారి.
1: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
0: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
1: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
0: నొరాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతీ వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
1: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి. అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి. అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఉండాలి. అలాగే విటమిన్లు, అలాగే మినరల్స్, మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారి జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే ఒక 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటమో లేకపోతే నిలబడలేకపోవటమో జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు, వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి. ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
0: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14 15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
1: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు,
0: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ
1: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
0: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
1: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు.

0: ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు, అంటే రోజు 1 గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తారు,
0: బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నురాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది. ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ గాని, కోడిగుడ్లు గాని, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50, అంటే సగం సగం, 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి, మేము మనకి రోజువారి మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి, అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు, ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా, మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం, కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు. ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం, కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్యపిండో, గోధుమ పిండి ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమైనా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు. ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది, అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద, వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు, ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం బయటికి వెళ్ళి, ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం, అన్నీ మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి పిల్లలకి, పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం

0: ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికొంచెంసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
4: రాఘవేంద్ర శ్రీ పి వెంకట చలపతి గారి నిర్వహణ, ఎం సుధాకర్ మోహన్. వినండి ముత్యపందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషిత శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయ శ్రీవత్స సల్లాంఛన విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్తు వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ సవశబ్దానికి సవము అంటే శబ్దము అని అర్థం. సవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్యఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యమనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాప అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్రస్థితంతో ఎం ధత్తే ముక్త.

0: రాష్ట్రం ఏమి చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించి పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకము. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలని తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరం ఉంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా. ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతమని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు. అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యపందిరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరువైనటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్య

ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి

పరమరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనదనుకున్నాడేమో. చక్కటి ముత్యపందిరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే అలాంటి ఈ రాత్రివేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒకచోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెల్ని విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా ఎలా ఉందయ్యా అంటే మేఘం మీద ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాముడు దివ్యమైన చక్కటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్ష బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యపందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్య

0: శరీరంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరుచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా ఆత్మసాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండగా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరగా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే, వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి, పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతమభుతాత్మ కరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధ యుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క, పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే, తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆది కాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా

0: ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే, నస్తోముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే, ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు. ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే, పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి, ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై, ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్నవాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే, అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే, దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్ని అంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే, ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే, కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే, ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే, పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడుబెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే, అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత, ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూ

భూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అని అంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని, హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా, నన్ను శరణు కోరు, నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ, అంటే భక్తుడి హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన, నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కలగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యానంటే సహస్ర

0: రాజ్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము, ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకేమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మననాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి విన్నారు.

0: ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: ఆకాశవాణి గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాల్గొన్న 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య.
1: 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ గారు, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ గారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని

0: मैं आज अपने जोधपुर के लोगों की तरफ से भी जोधपुर लांसर्स में उस ऑपरेशन पोलो में हिस्सा लेने वाले उन सारे शहीद सेनानियों की तरफ से भी भारत सैनिक और भारत से भारतीय सेना के और उसके साथ साथ में मैं नमन करना चाहता हूं इस हैदराबाद की धरती के वीर जननायक रामजी गौड़ को, कोमाराम भील जी को, तुरेबाज खान जी को, शोएबुल्ला खान जी को, सभी वीर जवान जिन्होंने उनके प्रति अपना सम्मान प्रकट करता हूं।
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
2: 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక తెలంగాణ విమోచన దినోత్సవమే కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు కూడా యావత్తు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నేను నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశానికి మరింత సేవ చేసే విధంగా, ఈ దేశ అభివృద్ధి కోసం ఆయనకు మరింత శక్తినిచ్చే విధంగా భగవంతుడు వారికి ఆశీర్వాదం అందజేయాలి. అదేవిధంగా నా తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. పోరాటం చేసినటువంటి అమరులు, స్వతంత్ర సమరయోధులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది స్వతంత్ర సమరయోధులు స్వర్గస్థులు అయ్యారు, అందుకే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. ఏదైతే స్వతంత్ర సమరయోధులు ఏ రకంగానైతే వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు, వారు చేసినటువంటి పోరాటాలకు, వారు చేసినటువంటి బలిదానాలకు ఏదైతే గుర్తింపు రావాలనుకున్నారో, ఈ కార్యక్రమం ద్వారా స్వర్గస్థులైనటువంటి స్వాతంత్ర పోరాట వీరులకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతా ఉన్నాను. వచ్చే 2029 లో గ్రామ గ్రామాన ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి ఊరులో, ప్రతి చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించే రోజు ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ,
3: ఇవాళ దేశానికి 15 ఆగస్ట్ 1947 లో స్వాతంత్రం వస్తే, హైదరాబాద్ సంస్థానానికి 1948 17 సెప్టెంబర్ రోజు ఆ మహానీయుడు మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సంవత్సరానికి స్వాతంత్రం వచ్చిన విషయం అందరికీ తెలుసు. అనేక దాడులు, దుర్మార్గపు సంఘటనలు అన్నిటిని ఎదిరించి ఆ రోజు పోరాట వీధులు వాళ్ళ అసూలు బాసి, వాళ్ళ త్యాగాలు చేసి పోరాడి ఇక్కడ తెలంగాణని స్వాధించుకున్నటువంటి మహా అద్భుతమైన సంఘటన 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. మన తెలుసు రజాకారులు ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో, మన కళ్ళం కట్టినట్టుగా ఈరోజు మనం చూపెట్టాం. నిజంగా విమోచన దినోత్సవం సందర్భంగా అద్భుతమైన పాట రాసినటువంటి ఆకుల నాగేశ్వర గారికి గానం ఆలపించి సంగీతం ఇచ్చినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారికి, ఈ సాంస్కృతిక ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా కన్నులకు కట్టినట్టుగా చూపెట్టినటువంటి దీపిక గారికి ఈ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ నిజం కళ్ళ కంటగా ఆ రోజు ఏం జరిగిందో చూస్తాం. ఇవాళ మనం ఏ విధంగా దాడులు జరిపారు మనందరికీ తెలుసు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మనం స్వాతంత్ర్యం సాధించుకుంటే ఈ రోజు తెలంగాణ విమోచన జరుపుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. అందుకే కష్టపడి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమాన్ని చేసి 1500 మంది బలిదాన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని కనుకనే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించే నరేంద్ర మోడీ గారు

0: ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా సహకరిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రం గుర్తించాలి. తెలంగాణ సమాజం ఎలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అని సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ఒక్కసారి చూడండి. మా ఆలోచనలో, నరేంద్ర మోడీ గారి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే. మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాలి. ఆ మార్పు కోసమే తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందుకే ఈ 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఒక బ్రహ్మాండమైన ఒక గొప్ప కార్యక్రమం సందర్భంగా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, మార్పు కోరుకోండి. నిజాయితీ గల ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సి అంటే మీ అందరూ మద్దతు తెలిపాల్సిందిగా ఆ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఒక మంచి పాలన అందించే విధంగా ఇదే విధంగా కొనసాగాల్సిందిగా వారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పరేడ్ లో పాల్గొన్న వీర జవాన్లందరికీ, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు అందరికీ, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై శ్రీరామ్.
1: ఈ వేడుకలో భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ దేశ ఐక్యతను, సమగ్రతను బలోపేతం చేసిన వీరులందరికీ ఈ సందర్భంలో నివాళులర్పించారు.
2: గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాల్గొన్న 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్నా భూకియా. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మధుర గీతాలు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మిస్సమ్మ చిత్రం కోసం పీలీలా ఏఎం రాజం ఆలపించిన పింగళి నాగేశ్వరరావు గీతం వినండి. ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ఎందుకు ఎదో తకిలిగింత కలిగినందుకు.
1: చివరిగా వినండి గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. పింగళి రచన.

ఆర్యవర్ధి గోపిశెట్టి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రేపు ఉదయం 8:30 కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03 నాటకం ఒక నటన నాటకం ప్రసారమవుతుంది. రచన సూరంపుడి శ్రీదేవి గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ

అలవాట్లతో ప్రకృతి పదిలెం. పక్కి చంద్రకళ గారితో పరిచయం ఉంటుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కన్నం రాజమ్మ బృందం వారిచే జానపద గేయాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాముల్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం సమగ్ర పోషణ నిర్వహణ గురించి వ్యవసాయ పరిశోధనా స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనం ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 32 సెకండ్లు అయింది. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.